0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Harihi Om Yenavo Agnim Namasa Urjo Napatamahuve ప్రియంజేతిష్టామారతి స్వాద్వరం విశ్వాస్యాదుతమామృతం శేషేవానిషు మాతృషు సంత్వమర్తసైంధతే ఆతంద్రోహవ్యం వాహసి హావిస్కృతాః అథిర్దేవేషు రాజసి అధర్షి గాతు విత్తామహ యస్మిం ప్రాథన్యాదదుః ఉపోసుజాతమార్య స్యవార్ధానం అగ్నిర్నాక్షంతో నో గిరాః అగ్నేరుత్థే పురోహితః గ్రావానో బహిరాద్వరే రుచాయామిమర్తో బ్రహ్మణస్పతే దేవం ఆవువరేణ్యం అగ్నేమేష్వావాసే ఘాతాభిషిరచోషిషాం అగ్నిం రయే పూరిమిడా శ్రోతన్నరాః అగ్నిశ్రోదితాయేచాదిహి శ్రోదిశుకర్ణవన్హీభిః దేవైరాగ్నేశయావాభిః ఆసీదతు బర్హీషి మిత్రో అర్యామా ప్రథర్యవాభిరాద్వరే ప్రతైవో దాసోగ్నిః దేవ ఇంద్రో నామజ్మానా అనుమతారం పృథివీ వివావృతే తస్తౌ నకాశశర్మాణి అదాజ్మో ఆదావాదివః బృహాతోరు చానాదతి ఆయావార్ధస్వాతన్వ గీరామమా ఆజాత సుక్రతో ప్రణాం కాయమానో వానత్వం యన్మాత్రరజగన్నాపః నతాప్తే అగ్నే ప్రామ్రేషే నివార్తానం యద్ధూరేషన్నిహాభూవః నిత్వామాగ్నిమనూర్ధతే జ్యోతిర్జనాయశాశ్వాదే తితేతాకన్వారుతాజ తౌక్షితః యన్నామాస్యంతి కృష్టాయాః దేవో వో ద్రవినోదాః హరిః ఓం.
2: ఓం నమః శివాయ. Dear listeners of Shaivam.org, now we are listening to Kedichanada Subhrabhatam, presented by Sri Gayatri Venkatragavan. Thank you. Om Namah Shivaya.

నీ బ్రతుకునేది బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా బ్రతుకు మీద నీ బ్రతుకుని రుద్దకయ్యా, లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు బ్రతకని వారి చెప్పిన ఏకైక దేశం భారతదేశం. అది మనం చెప్పుకుంటే వాడు ఇలా చేస్తాడా? ఆ తర్వాత పైకి వెళ్లి కూర్చుని కాస్త మంచినీళ్ళు తీరితే ఏదో ఉత్తరం వచ్చిందండి అని తీసుకొచ్చి చూపించారు. ఆ ఉత్తరం తీస్తేనండి బాధాకరమైన విషయం, ఒక వైష్ణవ స్వాములు వారు నడుపుతున్న పత్రికలో వచ్చింది ఆ ఉత్తరం. అదేమిటి అంటే, ఈ మధ్య ఒకరు వచ్చి చెప్పారు, ఏమండి మీరు శివకేశవ భేదం చూపించొద్దని టీవీలో చెప్తున్నారు, మా గురువు గారిని ఉద్దేశించి చెప్పారేమో మా అనుమానం అని. పాపం అంత గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకునే అవసరం మీకేం వచ్చిందండి, నేను ఆయన పేరు చెప్పలేదు కదా, మాకు వ్యక్తులతో ద్వేషం లేదండి, మా వ్యవస్థని క్షేమంగా ఉంచమని కోరుకుంటున్నాం అంతే, మాకు వ్యక్తి ద్వేషం లేదు, దేవతాద్వేషం లేదు. ఇంతకీ ఆ వ్యక్తిని వెరకేసుకొచ్చారే ఆ వ్యక్తి నడుపుతున్న పత్రికలో వచ్చింది అది, దానిలో రెడ్ లైన్ పెట్టిన పేపర్స్. ఒకరెవరో పాపం వేదన చెంది, ఏమండి ఇది మేము చదివేము, వేదన పడుతున్నాం, మీ పత్రికలో దీని గురించి రాయండి అన్నారు. ఇప్పుడు అది కూడా వచ్చింది, ఎక్కడ ఏం తగిలిన ముందు మాకు ఉత్తరాలు వస్తున్నాయి. వచ్చివాడు ఏం రాశాడు అందులో చూడండి, సభలో శివుణ్ణి కీర్తిస్తున్న చోట శివుణ్ణి నిందించరాదు, అది నిజమే, కానీ నా నోటితో చెప్పలేని శివనిందావాక్యాలు. పరమశివుడు అంటే కొడుకును త్రిశూలంతో నరికేసిన వాడని ఒక మాట, ఏం అర్థమైందండి వాడికి? బాణాసురుణ్ణి కృష్ణుడు కొడుతూ ఉంటే పక్క నుంచి మూడో కన్ను మూసుకెళ్ళిపోయాడు, ఈ మాటలు రాశారండి. ఇలాంటి వాళ్ళని ఆచార్యులు అంటారా చెప్పండి, వీళ్ళని గురువులు అనుకోవడం సమాజానికి ఎంత నాశనమో చూడండి, వాళ్ళకి పాద పూజ చేశామంటే ఎంత పాపాన్ని మూట కట్టుకున్నామో చూడండి. ఇక్కడ రుద్రం అంటే ఏమిటి, పరమేశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుంటూ కూడా ఆయనని ధిక్కరించిన దక్షుణ్ణే ఎవడు కాపాడలేకపోయాడే, మళ్ళీ దక్ష ప్రజాపతుల్లాగా మెడకాయల మీద తలకాయలు మిగుల్చుకోవాలని లేదా? ఎందుకు ఈ శివద్వేషం? ఇది రేకెత్తిస్తున్నారు. క్రిందనేమో పైనుంచి శత్రువుని చూశాను, బయటికి వెళ్ళి లోపల కూర్చుంటే లోపల ఉన్న శత్రువులు కనిపించారండి మనకి. ఇక్కడ ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని గమనించి జాతికి చెప్పాలి. ఏమంటే విష్ణు పురాణం తీస్తే శివుణ్ణి కొన్ని చోట్ల తగ్గించినట్టు కనిపిస్తే, అది పట్టుకుని శివనింద చేయడం మొదలు పెడితే వెంటనే శివపురాణంలో విష్ణువుని తగ్గించినట్టు ఘట్టాలన్నీ కూడా అక్కడ చూపిస్తారు. అక్కడ వ్యాసుడు ఉద్దేశం ఇక్కడ విష్ణువుని తగ్గించడం, అక్కడ శివుణ్ణి తగ్గించడం రెండూ కాదు. అక్కడ విష్ణువు అవునొచ్చాం, ఇక్కడ శివుడు అవునొచ్చాం, రెండు చెప్పడం ఆయన ఉద్దేశం అండి. మనం ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటాం? బాలమురళీకృష్ణ గారు ఉన్నారు మహాసంగీత విద్వాంసులు, శ్రీనివాస అయ్యంగారు మహాసంగీత విద్వాంసులు. శ్రీనివాస అయ్యంగారికి సన్మానం చేస్తుంటే ఆయన్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారు. అది చూడడానికి వెళ్ళిన బాలమురళీకృష్ణ గారు ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు. వెంటనే ఎవడో వచ్చి, బాలమురళీకృష్ణ గారి కన్నా శ్రీనివాస అయ్యంగారే ఎక్కువ గారు, ఎందుకంటే ఆయన కింద కూర్చున్నారు, ఈయన పైన కూర్చున్నారు, అందరూ శ్రీనివాస అయ్యంగారు లాంటి సంగీత విద్వాంసుడు లేదన్నారు అంటే అవునని ఈయన కూడా అన్నాడు. ఈయన వెళ్ళి పైన దండేశాడు కనుక శ్రీనివాస అయ్యంగారు గొప్పవారు, బాలమురళి గారు తక్కువ గారు అని అనుతామా అండి? అది అజ్ఞానం. అప్పుడు ఆయన గారి పెళ్లి కనుక ఆయన పెళ్లి కొడుకు, ఆయన గారి సన్మానంలో ఆయన గొప్పతనం ఈయన చెప్తున్నాడు, మళ్ళీ ఈయన గారి సన్మానంలో ఈయన పెళ్లి మళ్ళీ చెప్తాడండి. అందుకే క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్యతే, నీ అభీష్టారాధన నువ్వు చేసుకుంటున్నా, సమన్వయ దృష్టి జాతికి బోధించిన వాడు ఎవడు గురువు కాడు, వాడు జగద్గురు. మామూలు గురువు అనడానికే కాదు, జగద్గురువు అని పేరు వాడికి తగదు. అందుకు మనకు వాడియే ఆ దైవమే రక్షకుడు, వీడే రక్షకుడు, ఆయన పరలోకమనందుండును, ఇలాంటి మాటలు మన దేవుళ్ళ దగ్గర వాడవద్దు. విష్ణువే రక్షకుడు, శివుడే రక్షకుడు అనద్దు. శివుడు రక్షకుడు, విష్ణువు రక్షకుడు, శివరూపుడైన విష్ణువు రక్షకుడు, విష్ణు రూపుడైన శివుడు రక్షకుడు. ఇలా ఎవరైతే మనకు తెలియకుండా శత్రువుల వలె ఉన్నారో ఆ శత్రువుల్ని దెబ్బతీసేటట్లుగా స్వామిని ఆయుధాలను ప్రయోగించు అని అడుగుతున్నాడు. అడగవలసిన పరిస్థితిలో ఉన్నాం మనం, ఎందుకంటే దేవుడే కాపాడవలసిన పరిస్థితిలో ఉన్న ఏకైక మతం భారతదేశం మాత్రమే. దేవుడు తప్ప ఇంకెవడు కాపాడలేడండి మనల్ని, ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మాట అంటే నువ్వే పార్టీ వాడు అంటాడు. ఇవాళ ఆ ఆటో వాడు అంటున్నాడు నేను గట్టికి ఒక మాట అంటే, మేము తిరిగేమండి పలానా పార్టీల్లో అన్నాడు. అంటే నేను ఆ పార్టీ మనుషులు అనుకున్నావా? నాయన నాకు ఒక్క రాజకీయం లేదయ్యా, ఈ పార్టీ పుట్టకు ముందు ఏ మతం ఉందో ఆ మతానికి వారసుండి నేను, ఈ పార్టీలకు వారసుడిని గాను. అంటే ఈ రాజకీయులు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. హిందూ మతం అంటే ఒక పార్టీ సొత్తు అనుకుంటున్నారండి, మనకి ఏ పార్టీలు అక్కర్లేదు. వాళ్ళకేముందండి ఆ పార్టీల వారికి? వాళ్ళకి ఎటు గాలి తీస్తే అటువైపు తిరుగుతారు వాళ్ళకి. వాళ్ళు మనకి పార్టీలు రాజకీయాలు మనకొద్దు, మన ధర్మం మనకు కావాలి. ఈ ధర్మానికి ఎవరు విఘాతకులో వారిని ఆ రుద్రుడు అనంత శక్తులతో దెబ్బతీయుగాక, మన ధర్మమును రక్షించుగాక, అలాంటి శక్తి భారతీయులందరికీ ప్రసాదించుగాక అని ప్రార్థన చేద్దాం. ఆ పరమేశ్వరుణ్ణి అటువంటి దయామయుడైన స్వామిని ఈ విధంగా కోరుకున్నారు. సరే, ఈ దేశం కోసం కోరుకోవాలి, వ్యక్తి ఏం కోరుకోవాలి?
నా అరులయందు దానిని ఉంచు అని కోరుకోవాలి. ఈ అర్థాన్ని కూడా తేరాలి. అరులంటే ఎవరు, శత్రువులంటే ఎవరు అంటే ముందు బయటకు చూస్తాం మనం. మన లోపల ఉన్న శత్రువుల్ని ముందు చూడండి. ప్రతి వాడిలో భయంకరమైన శత్రువులు ఉన్నారు. వారి గురించి అందరికీ తెలిసి తెలియని వాళ్ళు ఎవరు, పేర్లు అరిషడ్ వర్గం అని అంట. పేరుకు ఆరుగునేనా అండి, లెక్కలేనంతమంది మనవులు, ముని మనవులు, సైన్యాలు అందరూ ఉన్నారు వాళ్ళకి. ఒక్క కామానికి ఎన్ని వికారాలో తెలుసా, కామంకున్న వికారాలు 10 రకాల వికారాలు చెప్పాడు కాళిదాసు. కనుక ఒక అల్టిమేట్ వికారం ఒక్కటే కామం కాదు, దర్శనవాంఛ మొదలుకుని 10 రకాలైనటువంటి వికారములు చెప్పాడు. ఇవన్నీ కామ వికారాలు. ఇవి అధర్మపరమైతే అవి పతనం చేస్తాయి, ఎలాంటి తపస్సునైనా క్షీణింపజేస్తుంది మోహం కామం మొదలైనటువంటివి కూడా, క్రోధాలు కూడా అటువంటివే. అందుకే ధర్మ సాధనకు మనం కూర్చున్నప్పుడు వీళ్ళందరూ పైకొస్తారండి, విఘాత శక్తులు. మీరు పరిశీలించి చూడండి, ధ్యానం చేయడం మొదలుపెట్టి జపం చేయడం మొదలు పెడితే ఇంకా అప్పటి నుంచి ఒట్టప్పుడు మామూలుగా తిరుగుతున్నప్పుడు కూడా రాని దుర్భావాలు అప్పుడే వస్తాయి. నేను జపం చేస్తూ ఉన్నంతసేపు రాకూడని భావాలన్నీ వస్తూ ఉంటాయని ర్యాంక్గా చాలా మంది అడుగుతారు. అలా అడగడం కూడా గొప్ప విశేషమే. దీనికన్నా జపం మానిస్తే బాగుండని కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు. ఇంత భయంకరమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చేయండి మనకి. పాపం లోపల అన్నాళ్ళు దాగున్నాయట, అవి వస్తూ ఉంటాయి పైకి అన్నాడు. అవి వచ్చేయి అంటే అర్థం క్లీనింగ్ మొదలయ్యింది అని అర్థం. ఇది విశేషం. దీని గురించే ఒక హిమాలయ యోగి చాలా గొప్ప నిర్వచనం చెప్పారు. అయ్యా, ఒక మురిక్కాలు ప్రవహిస్తూ దుర్గంధంతో ఉందిట, దాన్ని బాగు చేయడానికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు మురిక్కాలలో బాగు చేయడానికి ఆ చెత్త అంతా తీశారు. అది మామూలుగా ప్రవహించేదానికన్నా ఈ బాగు చేయడం ప్రారంభించినప్పుడు మహాదుర్గంధంగా ఉంటుంది ఇంకా. అలాగే మనలో క్లీనింగ్ మొదలవుతున్నప్పటి నుంచి ఆ లోపలవన్నీ పైకి తీస్తూ ఉంటాడు ఆయన. అందుకు ఇవేవో తీస్తున్నాడని వాటి అబ్జర్వ్ చేయడం కాకుండా అవి తొలగించమని వేడుకుంటూ ఆ లోపల నుంచి పుట్టుకొస్తున్న ఈ ఆసురీ భావాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆసురీ భావాలే ఆత్మను నాశనం చేసేవి. భారతీయ ధర్మంలో ఈ రెండు ఉంటాయి, భౌతిక రక్షణ ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది. ఆత్మరక్షణ అంటే శరీర రక్షణ మాత్రమే కాదు, ఆత్మ అధఃపతనం కాకుండా కాపాడుకోవడం ఆత్మరక్షణ. ఇంకా జన్మబంధన హేతువుల్లోకి చిక్కుకుపోయి, అజ్ఞానంలోకి చిక్కుకుపోయి మనం బాగుపడడం ఏ ఒక్కరికో అవసరమైన పని కాదు, మనకు అవసరమైన పని. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకు నేను చాలా క్లీను, నేను చాలా మంచివాడిని అనిపించుకోవడానికి ప్రయత్నం కాదు. అది అవునో కాదో మనకు తెలుసు, మన మనస్సు మనకు చెప్తుంది. ఆ మనస్సును బాగా అబ్జర్వ్ చేసి ఆ లోపల అంతర్యామిగా ప్రబోధిస్తున్న వాడి మాట చాలా జాగ్రత్తగా విని, స్వామి నువ్వే ఆ పని పెట్టవయ్యి ఆ లోపల నన్ను ఇలా బాధ పెడుతున్న వాటికి అని శరణి వేడి, ఆయన పని ఆయన చూసుకుంటాడులేని మన పని మనం చేసుకుంటూ కాకుండా వాటిని నిర్మూలించడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహంతో తప్పకుండా వాటిని తొలగిస్తాడు. ఆ అరుల యందుని బాణములు వెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. అది అర్థం. ఎన్ని రకాలున్నాయో ఒక్కొక్కప్పుడు సాధన ఒక రోజంతా చేయగానే ఇవాళ మనస్సు కామ్గా ఉందండి, నాకు ఏ దుర్భావాలు లేవు అనిపిస్తుంది. ఏది ఆ రోజు, మళ్ళీ మరుసటి రోజు ఏం పుడతాయో మనకేం తెలుసు. అందుకే ఈ రోజంతా కామ్గా ఉంది గనక నీ ఆయుధాలు తీసిదాచి అనడానికి వీల్లేదు. మనం అనుకుంటాం ఇప్పుడేమో సరిహద్దుల దగ్గర ఏమీ లేవు గనక మేము ఉపసంహరించుకుంటున్నాం సైన్యాన్ని అని. ఇప్పుడు నువ్వు ఉపసంహరించుకున్నావు అది చూసి మళ్ళీ వాడు దూకచ్చు, అందుకు ఉపసంహరణ ఏం అక్కర్లే, అక్కడ కాచుకునుండు. అందుకని ఆయుధాలు ఏవి కూడా ఉపసంహరించమని నేను అన్నప్పటికీ కూడా అవి చక్కగా ఉండాలి స్వామి నీ చేతిలో, ఎందుకంటే నాలో ఎప్పుడేం పుట్టుకొస్తాయో తెలియవు, ఈ అసురులందరినీ కూడా నువ్వు సంహరించాలి అని వేడుకుంటూ ఉన్నాడు. దీనితో మంత్రం పూర్తయింది, 15 మంత్రములు పూర్తయి 16వ దానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. భగవానుడైన విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు. ఈ ధనస్సు ఇది పట్టుకున్న స్వరూపాన్ని చూస్తే మేరు ధనువుని స్వీకరించినటువంటి ఆ త్రిపురాసుర సంహారకుడే మనకు గుర్తొస్తున్నాడు. ఈ త్రిపురాసురుణ్ణి సంహరింపజేసి మనలో ఏ జ్ఞానం కలిగిందో దాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ, అది విశేషం. యోగక్షేమం వహామ్యహం అంటే ఇదే అర్థం. యోగక్షేమం వహామ్యహం అంటే లేనిది రావడం యోగం, వచ్చింది కాపాడబడ్డం క్షేమం. దీని యోగక్షేమం అంటారు. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ యోగం సిద్ధించిందో అది క్షేమంగా ఉండాలి, అది మళ్లీ జారిపోకూడదు, అనుక్షణం కాపాడబడాలి అది. అందుకే ఆ యోగము క్షేమంగా ఉంచే బాధ్యత కూడా ఆయనకు అప్పచెప్తూ దివ్యమైన స్వామి నామాల్ని పరవశించి అని నమస్కరించి 2వ అనువాకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అనువాకంలో
చెప్పబడేవన్నీ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ నమస్కార బాహుళ్యంతో వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అనువాకమంతా స్వామిని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం, ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రసన్నం, ప్రార్థత రెండు ఉండవు. నమస్కారాలు, నమస్కారాలు, నమస్కారాలు. ఎందుకంటే ప్రసన్నుడైపోయాడు స్వామి. ప్రసన్నుడే ఎదురుగా కూర్చుంటే స్థిమితం వస్తుంది మనకి, అప్పుడు అబ్జర్వేషన్ వస్తుంది. అవునా లేదా? చూడండి, ఆర్డర్ చూడండి ఎలా ఉన్నదో. ఎదురుగా మన బాధలు కష్టాలు అన్ని ఉంటున్న కొద్దీ అబ్జర్వేషన్ రాదు. అందుకు పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేసి అన్ని జరిగిన తర్వాత అప్పుడు మనం ఆయన పరిశీలించడం మొదలు పెడుతున్నాం. అంటే భగవంతుణ్ణి కేవలం ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి మాత్రమే ప్రార్థించి ఊరుకోవడం కాదు, తద్వారా సర్వత్రా ఆయన్నే దర్శించే ఆనందానుభవం కోసం చూసుకోవాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన ముందు కూర్చున్నాడు, ఎప్పుడు ఆయన తన చూపించడం ప్రారంభించాడు. అది రెండవ అనువాకం నుంచి మనం ఆయన చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్నాం? సర్వాంతర్యామిగా, సర్వేశ్వరుడిగా, సర్వవ్యాపకుడిగా ఉన్నటువంటి స్వామిని ఇక్కడ నుంచి 8వ అనువాకం వరకు మనం చూస్తూ వెళతాం. 8-9 అనువాకాల వరకు కూడా మనం ఇలాగే ప్రయాణిస్తాం. అంతటా ఉన్నటువంటి స్వామిని చూడబోతూ ఉన్నాం. ఇది విశేషం. ఆ కనిపిస్తున్న స్వామికి నమస్కారాలు చెప్తూ, ఆ ఇక్కడున్న స్వామికి నమస్కారం, అక్కడున్న స్వామికి నమస్కారం అనేది. మొత్తంగా విశ్వేశ్వరుడికి నమస్కారం అంటే ఒకటే నమస్కారం అయిపోయింది. ఆ విశ్వంలోకి ప్రవేశించితే ఒకటా, అది ఎన్నో ఉన్నాయి. అడవికి నమస్కారం అని అడవంతరికి నమస్కారం పెట్టేసాం, అయిపోయింది. అడవిలోకి వెళితే ఆ అడవిలో బోల్డ్ చెట్లున్నాయి, ఒక్కొక్క చెట్టుకి మళ్ళీ నమస్కరించుకుంటూ వస్తే మొత్తం అడవి కంప్లీట్ అయినట్టే. అలాగే విశ్వంలో విశ్వంగా ఉన్న విశ్వేశ్వరుడికి నమస్కరించడమే కాకుండా విశ్వంలో ఎన్నెన్ని రూపాలతో విశ్వేశ్వరుడు ఉన్నాడో అన్నిటికీ నమస్కరిస్తున్నారు. దీనికే ఏకైక వస్త్వాధిపత్య ప్రదర్శన అని అంటారు. ఏకైక వస్త్వాధిపతి అయిన రుద్రునికి నమస్కారం చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క వస్తువుకి అధిపతిగా ఉన్న రుద్రునికి నమస్కారం. అన్నం తినడానికి కూర్చున్నాం, అన్న రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. జలం ముందుకు వెళ్ళాం, జల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఇలా అనుకోవడం అలవాటు చేసుకుంటే అన్ని మనకు ఆనందమైపోతాయి. అందుకే ఏకైక వస్త్వాధిపతిగా పరమేశ్వరుని ఇక్కడ నమస్కరిస్తున్నారు. అయితే ఏ వస్తువైనా దేనిలో ఉంటాయి? దిక్కుల మధ్య నుండేవి మనకు తెలుసు, దిక్కులకు అతీతమైన మనకు తెలియదు. అందుకే దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారం. దిశాంచ పతయే నమః అని చెప్తున్నాడు మొదటి మంత్రంలో. దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారము అని. ఆయన ఎలా ఉన్నాడు? నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. హిరణ్య బాహువులు కలవాడు. రెండు బాహువులా, నాలుగు బాహువులా, అనంత బాహువులా అంటే అనేక బాహువులు ఉన్నాయి ఆయన దగ్గర. మొత్తం మీద అన్ని బాహువులు హిరణ్యములే, అది విశేషం. హిరణ్య బాహువులు కలిగినటువంటి వాడు, సేనలు కలిగినటువంటి వాడు, సేనలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు అయిన దిక్కుల పాలకుడికి నమస్కారము అని చెప్తున్నారు. దిక్కుల పాలకుడు, దిక్పాలకుడు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పాలకులు ఉన్నారే, మరి అలాంటి దిక్పాలకుల్లో ఒకడా కాదు. దిశాంచపతయ్య అంటే దిక్పాలకులకు కూడా పాలకుడైన వాడు, దిక్కులకు దిక్కైన వాడు అని అర్థం. దిశాంచపతయే నమః. ఈయన ఎలా ఉన్నాడండి అంటే హిరణ్య బాహవే, బంగారు చేతులతో ఉన్నటువంటి వాడు. దీనికి సంబంధించి మనకి వేదాల్లో ఇతర మంత్రాల్లో కూడా నమో హిరణ్య బాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః అని మరొక చోట వేదమంత్రం మనకు కనిపిస్తుంది. అంబికాపతి, ఉమాపతి, హిరణ్య బాహువు, హిరణ్యపతి అయినటువంటి స్వామికి నమస్కారము అని వివరించారు. హిరణ్యం అంటే అర్థం ఏమిటి? అమ్మ పేరుల్లో మొదటి పేరు హిరణ్యవర్ణం. అందుకే స్వామికి కూడా మొదటి హిరణ్య బాహవే. ఎవరైనా మనకు ఏది అవసరం అండి, వాడు వెళ్ళి బోల్డ్ స్తోత్రం చేస్తాం ఒకటి దగ్గరికి వెళ్ళి. ఎందుకు? ఏదైనా ఇస్తాడని. దేంతో ఇస్తాడు? చేత్తోనే ఇస్తాడు కనుక మనకు ఆ చెయ్యి మీదే దృష్టి. ఆయన అంత నవ్వుతూ ఉన్నా మనం స్తోత్రం చేస్తున్నా ఎప్పటికైనా నవ్వాపి ఆ చేత్తో ఏదైనా ఇస్తాడేమో అని చూస్తాం. అందుకు చేతి మీదే దృష్టి ఉంటుంది మనకు. అంటే ఈశ్వరుడు ఇచ్చే అనుగ్రహాపేక్ష. ఆ అనుగ్రహం అదేంతో ఇస్తున్నాడు? ఆయన బాహువులతో ఇస్తున్నాడు. ఎంత ప్రేమ అంటే ఆయనకి, నన్ను ఆశ్రయించిన ఈ భక్తుడికి ఒక చేత్తో రెండు చేతులతో ఇవ్వనయ్యా, అనేక చేతులతో అన్ని వైపుల నుంచి ఇస్తానని అనంత హస్తుడు ఇస్తున్నట్ట. ఆ హస్తములన్నీ కూడా హిరణ్య బాహువులు, బంగారు చేతులండి. మనం ఎవడైనా వాడు హస్తవాసి పొందిదండి అంటాం. ఎందుకంటే బంగారు చేయి, గోల్డెన్ హ్యాండ్. కొందరు ఐరన్ లెగ్గలు, ఐరన్ హ్యాండ్లు అని అంటూ ఉంటాం. గోల్డెన్ హ్యాండ్ అని మనకు లోకంలో వెర్షన్ ఉంది. అంటే అర్థం ఆయన చెయ్యి వేస్తే చాలండి అన్ని మంచివి.
అది హిరణ్యవాహవే గోల్డెన్ హ్యాండ్. దానికి హిరణ్యం అని పేరు పెట్టింది శాస్త్రం, అంటే బంగారు వర్ణంతో ఉన్నవాడు. దీనికి అనేక రకాలుగా చెప్పచ్చు. ఆయన ఆ బాహువుల వర్ణమే హిరణ్య వర్ణం అని ఒకటి. రెండు, స్వామి అంటే ఎవరండి? జగదీశ్వరుడు. ఐశ్వర్యములన్నీ ఆయన వద్ద ఉన్నాయి. మనకు రుద్రుడంటే ఈ ఫోటోలు అవన్నీ చూసి అలవాటైపోయి ఏదో ఒక్క స్వరూపమే మనకు తెలుసు, పాములు వేసి కూర్చున్న స్వామి. కానీ రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉన్నటువంటి అధిష్టాన దేవతా స్వరూపాలను ఋషులు వర్ణించారు, మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు అంటారు, స్వామిని యోగీశ్వరుడు యోగీశ్వరుడు అంటాం కానీ ఇన్ని మించిన భోగీశ్వరుడు ఎవరు లేడంట. యోగమైన భోగమైన ఆయన వద్దే ఉంది, సంసారైనా సన్యాసి అయినా ఆయనే, గృహస్థుల దేవుడు ఆయనే, వైరాగుల దేవుడు ఆయనే. ఇలాంటి దైవం ఎవడైనాండి? గృహస్థులైన దైవాన్ని చూపించండి. కుటుంబం ఉన్న దేవుడు ఆయన ఒక్కడే, ఇద్దరు పిల్లలు, మంచి భార్య, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఏమీ లేని సన్యాసి అంటే మళ్ళీ ఆయనే గుర్తొస్తాడు, ఏం పట్టకుండా అక్కడో శ్మశానాల చోట తిరిగేవాడు ఆయనే. అన్ని మార్గములకి పతిగా ఉన్నటువంటి స్వామి. అందుకే స్వామి అందమైన రూపాలు రుద్రంలో చాలా వర్ణించారు. ఆ రూపాలన్నీ ఒక దగ్గర తల తెచ్చిపెట్టుకున్నా మనకు అందంగా కనిపిస్తాడు. ఒక చోట వర్ణిస్తారు స్వామి రూపాన్ని మనం ధ్యానించడానికి, తెల్లని ముత్యాలమాలన్నీ వేసుకున్నట్ట. అన్ని ముత్యాలేట, అవి ఏ నగిషీలు ఆయనకి తెలుసు. కిరీటం అంతా ముత్యాల కిరీటం, కుండలాల ముత్యాల కిరీటాలు, కంకణాలు ముత్యాల కంకణాలు, ఒక్కొక్క ముత్యం కూడా అంతేసి పెట్టుకున్నట్ట. ఏ రకరకాల సైజులు ముత్యాలు, మళ్ళీ ఆయన మెడలో ముత్యాలు, ఆహా, ఇక ఆయన కూర్చున్న సింహాసనం అంతా ముత్యాలు, పైన ముత్యాలు వేలాడుతున్న గొడుగు, ఇలా ముత్యాలతో ఉన్న మయంగా తెల్లగా ఉన్న స్వామిని ధ్యానించే మంత్రం ఒకటి ఉందండి ఇందులో. ఎందుకు చెప్తున్నామంటే, ముత్యాలు ముత్యాలంటే వాడు ముత్యం లాంటి వాడు అండి అంటాం కదా. మన శివుడు ముత్యం లాంటి వాడు, స్వచ్ఛమైన వాడు, తెల్లని వాడు, నిర్మలమైన వాడు అని చెప్పడానికి ఇన్ని రూపాలుగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకు ముత్యాల స్వామి. ఇక్కడేమిటి బంగారు స్వామి, హిరణ్యవాహవే బంగారు వర్ణము కలిగినటువంటి వాడు. ఈ హిరణ్య స్వరూపం ఏమిటి అంటే, సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్ర రూపం హిరణ్య స్వరూపం. అందుకే సూర్యునికి హిరణ్య గర్భుడని, హిరణ్య శరీరుడని, హిరణ్మయ వపుహు అనేటువంటి పేరు. ఇవన్నీ సూర్యుడిని వర్ణించారు. ఎందుకంటే సూర్యుడు బంగారు వర్ణంతో ఉంటాడు కదండి. బంగారం అంటే మనకి ఫుల్ పాలిష్డ్ రంగు గుర్తొస్తుంది, కానీ అక్కడ నుంచి వచ్చే వరకు అది ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఆ కరగబెట్టేటప్పుడు దానికో రంగు ఉంది, దాని పుటపాక ప్రతీకాశం అని అంటారు ఆ రంగుని. ఆ పుటం పెట్టేటప్పుడు వచ్చేటప్పుడు ఒక రంగు, ఇంకా తయారీ దశలో ఒక రంగు, తయారైన తర్వాత పూర్తి రంగు. కనుక బంగారానికి ఒక రంగు అనగలమా? బంగారానికి ఎన్ని రంగులు? అలాగే సూర్యకిరణాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అందుకే తామ్రో అరుణ ఉతభ్రుహు అని ముందే చెప్పేశాడు. ఏవైనా హిరణ్యమే గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ రంగులో కనబడ్డా ఆయన హిరణ్యమే. హిరణ్యం అనే మాట ఎందుకు వాడారో తెలుసా? హిరణ్య శబ్దానికి అర్థమేమిటి అంటే, వేదం హిరణ్య శబ్దానికి ఏం చెప్పిందంటే, హితం రమ్యం హిరణ్యం పరోక్ష ప్రయివాహి దేవాహ అనే సూత్రం ప్రకారం ఇది హిరణ్యమైంది అని చెప్తున్నది. అంటే నేరుగా చెప్పకుండా చిన్న మార్పుతో చెప్తే దేవతలకి చాలా ఇష్టంట. వాళ్ళకి పరోక్ష ప్రియులు దేవతలు, ప్రత్యక్ష ప్రియులు కాదు, పరోక్ష ప్రియులు. అంటే అంతరంగంలో తలంచుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం. ప్రత్యక్ష ప్రియత్వం కన్నా పరోక్ష ప్రియులు అంటే అర్థం అంతరంగంలో తలంచుకుంటే ఆనందించేవారు, తిప్పి చెప్తే ఆనందించేవారు అని. నేరుగా వాచ్యంగా చెప్పకుండా అందంగా మలచి చెప్తే సంతోషిస్తారట. పరోక్ష ప్రియ అన్నదానికి అనేక అంతరార్థములు ఉన్నాయి. అలాగే హిరమ్య అనే శబ్దం హిరణ్యం అవుతుంది ఒక రకమైన వ్యాకరణ సూత్రంతో. హితం రమ్యం హిరమ్యం, పరమేశ్వరుడి చేతులు ఎలాంటివి అంటే హితాన్ని కలిగిస్తాయి, రమ్యత్వాన్ని కలిగి ఉంటాయి, రెండుంటాయట. అది విశేషం. మనకి లోకంలో హితమైనవన్నీ రమ్యము కావు, రమ్యము లేనివన్నీ హితం కాదు. ఆవకాయ ముద్ద చూడ్డానికి రమ్యం, తింటే హితం కాదు కదా. అలా సృష్టిలో మనకి హితమైనవి రమ్యంగా ఉండవు. మంచి కాకరకాయ రసం తాగితే మంచిది, హితమే కానీ రమ్యం కాదు, అవునా లేదా? కానీ తాక తప్పదనుకోండి. అలా పరమేశ్వరుడు ఆయన అనుగ్రహం వచ్చింది అంటే హితాన్ని రమ్యంగా ఇవ్వగలడు, రమ్యాన్ని హితంగా ఇవ్వగలడు. అది స్వామి యొక్క అనుగ్రహం. అందుకే హితము రమ్యము అయిన బాహువులు స్వామివి. ఆ చెయ్యి మనకి హితాన్ని కలిగిస్తుంది, రమ్యతని కలిగిస్తుంది. అది విశేషం. హితము రమ్యత, అందం ఆనందం క్షేమం అన్నీ కలిగినటువంటిది స్వామి యొక్క చేతులు. అందుకే హిరణ్య అంటే అర్థం హితమైన వాటిని, రమ్యమైన వాటిని ఇచ్చే చెయ్యి అది అని అర్థం. అందుకే బంగారు చేతుల వాడు అండంలో ఇంత అర్థం. హిరణ్య బాహు అనగానే ఒక్కసారి మనం తలంచుకుని ఆనందించాలి. అలాగే సూర్యమండల మధ్యవర్తి అయిన స్వామిని వర్ణిస్తూ వేదంలో ఆ ప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ అన్నారు.
ఆయన కాలివేళ్ల గోళ్ల నుంచి శిరసు కొన వరకు సర్వయేవ సువర్ణ, అంతా సువర్ణమేట ఆయన, బంగారు వర్ణం. సువర్ణ వర్ణం అంటే ఏమిటండి, ప్రకటించేదాన్ని రంగు అంటాం మనం. సువర్ణ అంత మేలే ఆయన, అంతా మేలే, మొత్తం మేలిమి బంగారు స్వామి అనమాట ఆయన. అది విశేషం, మేలిమి బంగారం మన స్వామి. అందుకే సృష్టిలో మనకి ఇదంతా వేద సంప్రదాయం అండి. అందుకే మనకు తెలియకుండానే వేద సంప్రదాయం ఈ జాతిలో కలిసిపోయింది. ఏది మాట్లాడినప్పటికీ బంగారంలా ఉందండి అని అంటాం. అంటే మనకేదో ధాతు అపేక్ష అని అనుకుంటాం, కాదు అక్కడ అర్థం. ఆ మాటలోని మనకు తెలియకుండా వేద సంస్కారం కలిసి ఉంది. మనకు తెలియకుండా కుడి చేతిని ఉపయోగిస్తాం. చూడండి, ఎవడు చెప్పాడు మనకి? వేదం చెప్పింది, సంస్కార సంపన్నమైన జాతి కుడి చేతిని ఉపయోగించాలని వేద శాసనం. అది చెయ్యగా చెయ్యగా మన తాతలు ఆచరించగా ఆచరించగా ఆచరించగా జెనెటికల్ గా మనకు వచ్చేసింది కుడి చేతితో వాడడం అనేది. అందుకే రెండు చేతులు పీక్కు తినే ఆటవిక జాతి కాదు మనది, కుడి చేతితోనే భోజనం చేయడం అనేటువంటి సంస్కారం తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ పడమటికి బుద్ధి తిప్పి రెండు చేతులు పీక్కు తినడం వచ్చింది మనకి ఇప్పుడు. ఇలాగంటే అర్థం ఏంటంటే, వైదికమైనటువంటి సంప్రదాయం మన జీవితంలో ఎలా కలిసిపోయింది అసామాన్యుల్లో కూడా అని చెప్పడానికి చెప్తున్నాం ఇక్కడ. వాడిది బంగారు చేయండి, అది వేస్తే చాలు ధన్యులం అయిపోతాం. శివునికి మించిన బంగారు చేయి ఎక్కడా లేదండి. ఆయన చెయ్యి పడితే మనం ధన్యులం. అందుకే స్వామి నువ్వు చెయ్యివయ్యవయ్యా అని ఎప్పుడు అడగాలి. ఆయన చెయ్యి పడ్డానికి, ఆయన ముద్ర పడ్డానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. వీడు నావాడు అని చేర తీసుకోవాలి. అందుకు మార్కండేయుడు ధన్యుడు. ఆయన యముణ్ణి కొట్టడానికి ముందే మార్కండేయుడు యొక్క తల మీద ముందు చెయ్యి పెట్టి తర్వాత కొట్టేట ఎడం పాదంతో. ఆ చెయ్యి తగిలింది ఈయనకి, ఆ హిరణ్య బాహువు తగిలింది. ఇలా ఎందరిని అనుగ్రహించాడు ఆ బంగారు చేతులు. ఆయన ఆయుధాలు పట్టుకున్నా ఆయుధాలు పట్టుకోకపోయినా ఆ చేతులు హిరణ్య బాహవే. అందుకే చారు చామీకరాభాసం, రుక్మాభం, స్వప్నధీగమ్యం ఇవన్నీ కూడా వేదముల్లో రుక్మాభం అని వర్ణించారు. రుక్మము అంటే బంగారం. అదేవిధంగా హిరణ్యవర్ణ అన్నప్పుడు ఆ చేతుల రంగు చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఆయన చేతిలో ప్రకాశించేది పరాశక్తి చైతన్యమే. అదేవిధంగా హిరణ్యబాహవే అనే మాట చాలండి, అక్కడే ఆగిపోవచ్చు ధ్యానం చేస్తూ ఆనందించడానికి. అందుకే అన్నమయ్య ఇందరికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చెయ్యి అన్నాడు ఆయన. అయ్యా మీరు శివుడి గురించి చెప్తే అక్కడికి వెళ్ళారా అని ప్రశ్నించే అజ్ఞానం ఇంకా మిగిలి ఉండదు అనుకుంటాను నేను. ఆయనైనా ఈయనైనా హిరణ్య బాహువే, నమో హిరణ్య బాహవే. అంతేకాదు సేనాన్యే, సేనలను నడిపించువాడు. అనేక రకమైన సేనలను నడుపుతాడట. సేనలంటే అర్థం ఏమిటి అంటే ప్రభువు చెప్పినట్టుగా పనిచేసేవాళ్ళు సేనలు, ప్రభువుకి విజయం చేకూర్చేవారు సేనలు. ఆయన ఇచ్చానుసారంగా ఆయన పన్నిన వ్యూహాన్ని అనుసరించి సేనాని అంటే సేనాధిపతి ఏం చేస్తాడు, సేన తన స్వతంత్రంగా వర్తించడానికి వీల్లేదు. ఆ సేనకి డిజైన్ చేస్తాడు, మీరు ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏ వ్యూహం వెయ్యాలి, ఇవన్నీ ఆయన చెప్తే సేనలు పనిచేస్తాయి. అందుకు సేనలన్నిటి వెనుక సేనానకుడు ఉంటాడు. అలాంటి సేనాని పరమేశ్వరుడు. సేనలు ఎవరయ్యా అంటే సర్వ దేవతలు ఆయనకి సేనలు. ఆయన చెప్పే పనులు చేయడానికి అగ్ని అనేక రూపాలుగా, వాయువు అనేక రూపాలుగా వస్తుంటారు. వాళ్ళకి ఆయుధాలు శక్తి అన్ని ఆయన సప్లై చేసినవే. ఆయన ఇచ్చిన శక్తులతోనే విశ్వమంతా నడుస్తూ ఉన్నాయి ఈ సేనలు. అందుకే ఆయనకి విశ్వక్సేనుడు అని అంటారు. ఇది మళ్ళీ వైష్ణవమా శైవమా అనద్దు, వేదం ఒక్కటే. అంటే అంతటా సేనలు కలిగినటువంటి వాడెవడో ఆయన సేనాని, రుద్రంలో సేనాని, అక్కడ విశ్వక్సేనుడు, రెండూ ఒకటే. అనంత సేనాశక్తులు కలిగినటువంటి వాడు. మొత్తం విశ్వమంతా కూడా ఆయన సేనలున్నాయి గుర్తుపెట్టుకోండి. ఆయన సేనల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రకృతి శక్తులన్నీ కూడా ఆయన సేనలే. అవి మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడికక్కడ పోలీస్ చెకప్, సెక్యూరిటీ చెకప్ ఇవన్నీ అంటారే. ఉత్తమమైన ప్రభువు ఈ సేనలన్నింటినీ నింపి ఉంచుతాడు దేశంలో లోపల బయట కూడా ప్రమాదాలు రాకుండా ఉండడానికి. అలాగే పరమేశ్వరుడు విశ్వమంతా తన సేనల్ని నింపి ఉంచాడు. వారే దేవతలంటే. వారందరూ పనిచేయడం వల్ల విశ్వం నడుస్తుందట. అందుకే దేవాసుర సిద్ధ గంధర్వాహ మనుష్యాది సంఘాత రూప నానా సేనాపతి అని అర్థం చెప్పారు. దేవాది సమస్తము లేనటువంటి సేనలకి ఎవడు పతో అతడు సేనాని అని చెప్పారు. అటువంటి వాడు ఎక్కడున్నాడయ్యా అంటే ఏ దిక్కును చూస్తే ఆ దిక్కురే ఉన్నట్ట. అందుకే వేదంలోనే అశ్వలాయన మహర్షి దర్శించిన ఒక మంత్రంలో సర్వాశ్చ సేనా సర్వాణి చోచ్ఛ్రయాని సర్వాణి హవాయే తస్య నామధేయాని అనే మంత్రం మనకు కనిపిస్తుంది. సర్వాశ్చ సేనా,
విశ్వమంతా తన సేనలు కలిగినటువంటి వాడు దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సేనానియే దిశాంచపతయే నమః దిక్కులకు పతయైన వాడు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మీకు చెప్తూ ఉంటే సూర్యునిలో ఉన్నటువంటి రుద్రుడే గుర్తొస్తాడు. ఇలా మొత్తం సూర్యుడి గురించే చెప్పేటట్టున్నాడండి ఈయన అనుకోవచ్చు మీరు. ఆయనే శివుడు అని తెలుసుకుంటే చాలు. ఈ విషయం నేను అనడం కాదండి, రుద్రం చదివే మంచి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ధ్యానానికి ముందు న్యాసం చేసే ముందు ఏం చెప్తారో గుర్తు తెచ్చుకోండి. ఏమని? సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత. దానికి ఎవరు రుద్రుడు? సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్య స్వరూపుడైనటువంటి రుద్రుడు దేవత. మరి సంకర్షణుడు అంటే విష్ణునామాల్లో ఒకటి కదా. మరి ఇక్కడ అంటున్నారేమిటి అంటే సంకర్షణుడుగా ఆదిత్యుడుగా చెప్పబడుతున్న రుద్రుడు దీనికి అధిష్టాన దేవత. అది అందుకు ఇక్కడ ఆదిత్య రూపుడైన వాడే రుద్రుడు గనక ఈ రుద్ర లక్షణాలన్నీ ఆదిత్యుడిలో పెట్టేశాడు ఆయన. అగ్ని గురించి తెలుసుకోవాలంటే ఒక దీపంలో ఎలాగ అగ్ని లక్షణం తెలుసుకుంటున్నామో శివుడు తన యొక్క సమస్త లక్షణాలని మనకు ప్రత్యక్షం చేయడానికి సూర్యుడిలో పెట్టాడు. అందుకు సూర్యుడిని ఉపాసించి శివుణ్ణి తెలుసుకోవాలి. ఆయనే హిరణ్యబాహవే, బాహువులు అంటే కిరణములు అని అర్థం. అవునా కదా, కిరణములే చేతులు ఆయనకి. అందుకే సహస్రకరుడు అని పేరు, భాస్కరుడు అని పేరు. చేసేవే చేతులు, కాంతులిచ్చే చేతులు ఆయనవి. అవన్నీ హిరణ్య మంతి ప్రకాశమానంగా బంగారు రంగుతో వెలుగుతున్నాయి గనక హిరణ్యబాహవే అంటే ఆదిత్యుడు. ఆయన నుంచి అనేక శక్తులు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి. అభితో దిక్షుశ్రిత నిన్ననే చెప్పుకున్నాం. అందుకే ఆయనే సేనాని, ఆయనే దిశాంచపతయే నమః దిక్కులకు పతి అన్నారు. ఎలాగయ్యాడో సూర్యుడు మీరు ఆలోచించండి. ఏదైనా ఊరికి మీరు వెళ్ళారనుకోండి, సంధ్యావందనం చేసుకున్న మంచి అలవాటు ఉంటే తూర్పును దిక్కును తిరిగి చేయాలి అంటారు. అప్పుడు వాళ్ళు మాట అంటాం, తూర్పు పెట్టండి అని. ఎందుకంటే మనం ఈ మధ్యాహ్నమో ఎప్పుడో చేరితే తూర్పు పెట్టో పోల్చుకోలేం. లేదా మనం సకాలంలో ఉదయించే సమయానికి వెళితే ఆ సమయానికి నిద్రలేస్తే అప్పుడు మనమే పోల్చుకోగలం తూర్పుని. ఎలాగా? సూర్యుడు ఎటు ఉదయిస్తాడో అటు చూసి దాన్ని బట్టి తూర్పు నిర్ణయిస్తాం. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కూడా దాన్ని బట్టే చెప్తాడు. సూర్యుడు ఉదయించే దిక్కు బట్టి చెప్తున్నాడు. అంటే దిక్కులన్నీ ఎలా నిర్దేశింపబడ్డాయి? ముందు సూర్యుడిని చూసి ఈయన ఈ దిక్కును ఉదయించాడు గనక తూర్పు అని నిర్ధారించుకున్న వెంటనే ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి, పశ్చిమ అని చెప్పారు. కనుక దిక్కులన్నీ ఎవరి వల్ల చెప్పగలిగాం? ఆయన యొక్క ఉదయం వల్లే. ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదనమాట, అది అర్థం. కనుక దిక్కులు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన వల్ల వచ్చాయి. అయితే ఒక్క దిక్కులో కూర్చున్నాడు ఆయన? అలాగా ఆయన అలా మూల ఆ దిక్కులో కూర్చోబెట్టేయండి, మనం ఏ దిక్కుకైనా వెళదామని వెళ్ళిపోగలమా? ఆ దిక్కులో ఉదయించిన అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయన. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః దిక్పతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: ಚೇತಿ ವಾ ಭಜ ಮನಃ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಭಜ ಮನಃ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ತ್ರಿವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶಿವಮಯಮೈನ ಸಭಾ ಸದಸ್ಸುಕು ನಮಸ್ಸುರರ್ಪಿಸ್ತು
1: ಶುದ್ಧ ಮಗು ಚುನ್ನ ನಿಜಾಲಯ ಸೇಮ ರೋತಗಾ ಸೇಸಿನವಾರು ನೀ ಕಿರುಕ ಸೇಯಕ ಸೇಯ ಸಮರ್ಥುಲೆವರು ಈ ದೋಷಮು ಚಿಪ್ಪವೇ ಕರುಣತೋ ಮದಿ ದುಂದುಡಿಕೆಲ್ಲ ತೀರಗನ್ನು ಚಪ್ಪವಯ್ಯ ಎವರು చేశారు ఈ పని అని బాధపడి సరే నీకిష్టమైందని పెట్టుకున్నావు గాని నాకిష్టం కాదయ్యా నా పూజకు విఘ్నం ఇది నీకిష్టం విధి గాని నాకా పాపాత్మ చెప్పిన 10 లక్షలు లేకున్న విడుతు ప్రాణము నీకై కూడుగ్గబట్టి నిలగ్రీవా వాడెవడో చెప్పవయ్యా లేదా ఇక్కడ నుంచి కదలకుండా కూర్చుంటాను నువ్వు వాడెవడో చెప్పే వరకు నేను అన్నం తినను ప్రాణాలు విడిచిపెడతాను ప్రాణంబులు విడుతు నీకై కూడు ఉగ్గబట్టి అన్నం తినకుండా కూర్చొని ప్రాణాలు విడిచిపెడతాను అని తాను ఊరకై ఉండి ఇంక మౌనంలోకి వెళ్ళిపోయాడు అంటే ఆమరణ మౌన నిరాహార దీక్ష మొదలుపెట్టాడు అనమాట ఆయన ఈ విధంగా ఆయన నిరాహార దీక్ష కూర్చోగానే తారాధిప కళాశిఖామణి అనే బాధ్యత అది ప్రతివాడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నమ్మి కొరుచుకున్న వాడికి సమాధానం చెప్పాలి వెంటనే కనబడి అంటున్నట్ట ఏం చెప్పనయ్యా నేను టవటవ పడ్డనే టిక్కెమ్మది శివగోచర నీకు ఎందుకల్లా శివగోచర అలా ఆయాసపడిపోతావు నన్ను చెంచు ఒకడు శృతి వ్యవహారేతర మతమున దవిలి మహాభక్తి గొలువా అతనికి పాపం వేదం రాదు మంత్రం రాదు తనకు తోచిన పద్ధతిలో ఆయన ఏదో చేసుకుంటున్నాడు దయ పుట్టుటయ్యున్నది చూసి దయ పుట్టేసింది అయ్యా నాకు ఏం చేయమంటావు ఆ కిరాతని పూజ అంగీకరించినాడా అంగీకరించాను ఏ అంత దయ పుట్టేడంత భక్తి అతని దగ్గరుందా నువ్వు అనొచ్చు ఎంతుందో చూసే సమయం ఇప్పుడు వచ్చింది అన్నాడు వెంటనే తద్భక్తి నీవును నేడు చూతుగాని నా వెనక దిక్కున కానకుండా అడగియుండుము తడయక అతడు వచ్చు నా వెనక్కి దాక్కో వచ్చేస్తున్నాడు ఆలస్యం చేయడు ఆయన సరిగ్గా టంచరిగా వస్తాడు ఇప్పుడు సమయం అయ్యింది కాసేపు అక్కడుండు వస్తున్నాడు చూడన్నాడు కనబడకుండా దాక్కున్నట్ట వెనకాల ఈ లోపల ఆయన వచ్చాడు అన్న మోదించి హర్రద్విజుండదుగా చెంచ వేళ ఏ తెంచే వచ్చాడు ఆయన రావడం రావడం విల్లొక చంక అంప పొది వీపున దొప్పలు కేలుదోయి రోజు ఉండే వేషమే దానితో వచ్చి క్రమంగా ఏం చేశాడంటే చేతులు ఖాళీ లేవు నిర్మాల్యం పక్కన తోయడానికి అందుకే పావన నిర్మాల్యము చెప్పుగాల కొనిపోవంద్రోచి చెప్పుగాలతో పక్కకు తోసేట గండూష జీవన శేఖం పునరించి ఆ ఎంగిని నీళ్ళు అభిషేకం చేసి పత్తిరిడి ఆ వేలాడేసుకు తెచ్చాడు కదా పత్రంతా అది వేసేసి త్రోవల్ గాచి తానేసి కాల్చిన కోలామిష ఖండముల్ ఆ తెచ్చినటువంటి మాంసఖండాలు తనకు భక్ష్యంపంగా అందించిన తినకున్నా ఇస్తే తినలేదుగా ఎముకో అని అనుమానము పొందే ఎందుకు తినట్లేదా అని చూసేట అభవుడంతటిలోలన్ కనుదమ్మి గ్రమ్మి పొటపొట జినిగన్ కన్నీరు శబరు చిత్తంబరయన్ వెంటనే ఆ శివుని కంటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టేట శబరు చిత్తంబరయన్ అది చూసిన వెంటనే ఆయన కళ్ళ నీళ్ళు వచ్చిందో లేదు కానీ ఈయన గుండెలో నెత్తురు చిందిన వేదన పడిపోయాడు అంటే స్వామికి ఎంత వేదన కలిగితే ఈయనకు మహావేదన కలిగిపోయినట్టు అయిపోయింది అలా చూస్తూ ఏమైందా నా స్వామికి అనుకుంటుంటే ఆ నీటి ధార పెరిగిపోయిందిట ఎలా పెరిగిపోయిందంటే ఒక మది కొక మది కించిద్వికచారుణ పద్మపత్ర వీధి విగళన్ మకరంద ధారగతి తన ముకులిత నేత్రమున బాష్పములు ఘనమైనన్ అది ఎలా ఉందంటే ఒక పద్మాన్ని నీటి నుంచి తీసి దాని యొక్క కాడ నుంచి పద్మాన్ని చిదిమితే వెంటనే దాని నుంచి ధారగా జలం పడుతుందిట అలాగా విశాలమైనటువంటి స్వామి నేత్రాల నుంచి అలా నీరు కారుతూ ఉంటే అందునకు తందెనందనుడు అందోళమునుందే వెంటనే బాధపడిపోయేట కంటినంటిన నొప్పిన పంది కురుకు కరకుట్లు తినడు ఇక సందేయమేమిటికి మందు సమకూర్చదగును ఎందుకు తినట్లేదంటే పాపం కళ్ళనొప్పితో బాధపడుతున్నాడు గనక తినడం లేదు కనుక నా స్వామి అన్నం తినకుండా ఊరుకుంటే నేను తట్టుకోలేను ముందు మందు పెట్టాలి అని ఒక తల్లి పిల్లవాడిని చూసుకున్నట్లుగా ఎన్నడూ లేని హానింపూని వారిని తరంగున జీవితంలో ఎప్పుడూ ఇంత వేదన పడలేదు తిన్నాడు అది ఇక్కడ మరొక విషయం ఆయన కంట నీరు చూసి అంత వేదన పడ్డాడు తత్సుఖ సుఖిత్వం అని నారదుడు చెప్పిన భక్తి సూత్రాలకి ఇది పూర్తి వ్యాఖ్యాన ప్రాయమైన ఉదాహరణ ప్రాయమైన సన్నివేశం స్వామి సుఖంలోనే సుఖాన్ని వెతుక్కునేవాడు భక్తుడు అంతేగాని తద్వారా తనకొచ్చే సుఖం చూసుకుని స్వామి ఉనికిని అప్పుడు విశ్వసిస్తాననేవాడు వ్యాపారి భక్తి అనేటటువంటి వాడు మాత్రం ఈ విధమైన చింతనతో ఉంటాడు అందువల్లనే అంతరంగంబున తరంగంబులైన దుఃఖంబున కరంగుచ్చు హృదయంలో దుఃఖం పొంగుకొస్తూ ఉంటే వైద్యం చేసేట, ఎన్ని రకాల వైద్యాలు చేసేట చూడండి. కోక పొట్లం బావి కొననూది ఎత్తు కవనోష్ణ కలభ భాగమున కాచి నెత్తి తంగేడాకు మెత్తి తద్రసమిడి. కోక పొట్లంబు, కోక అంటే పైన కట్టుకున్న వస్త్రం, దాన్ని పొట్లం చేసేట, అంటే గుండ్రంగా చేసి ఉప్పును ఊది పెట్టేట కంటి మీద. ఆ తర్వాత అరచేతిని ఇలాగా రాసి అది పెట్టాడు. ఇందుమౌళి కన్ను తుడబిడి నెత్తురు కారుటయ్యను, నీరు కారడమ్మా అని నెత్తురు కారడం మొదలుపెట్టిందిట. ఈ విధంగా మాటి మాటికి చేసిన మందులెల్ల చెల్లబో, వెళ్లి కలిసిన చింతపండు నీట వ్రాసిన వ్రాలునై నెరయ వరదబోవుగాకేమి నెత్తురు పుట్టనేల. అయ్యో ఎన్ని వైద్యాలు వృధా అయిపోయాయే, చెరువులో లేదా నదిలో చింతపండు విసిగినట్లుగా వృధా అయిపోయింది, నీటి మీద సంతకం పెట్టినట్లుగా వృధా అయిపోయే అని బాధపడి ఏమి చేయాలో ఆలోచిస్తున్నట్ట కళ్ళు మూసుకుని. అప్పుడు వాళ్ళు ఊరు వాళ్ళు అనుకునే మాట గుర్తొచ్చింది. వేకి వెచ్చయ్యిన వెచ్చని మందులగా అదే మాను, వేడికి వేడే మందు అనే సామెత గుర్తుకొచ్చిందిట. ఉష్ణం ఉష్ణేన శీతలం అనే మాట ఉంది మనకు వైద్య శాస్త్రంలో. ఆ మాట జానపదులైతే వేడికి వేడే మందు అంటారేమో, అందుకే వేకి వెచ్చయ్యిన వెచ్చని మందులగాదే మాను ఆ సూత్రం బట్టి అప్లై చేసుకున్నట్ట. అట్లు కంటికింక కంటి కంటే మందు కలది ముక్కంటికి కంటిని అనుకున్నట్ట. ఈ కంటికి కన్ను కన్నా మందుందా కనుక్కున్నాను అనుకున్నట్ట. ఆ సూత్రం ఇక్కడ అప్లై చేసుకున్నాడు. ఎప్పుడైతే మందు దొరికిందో వెంటనే పెట్టేయాలి. కన్ను పెడదామనగానే ఎవరు కన్ను పెడదామా అని ఆలోచన రాలేదు అతనికి. అది విశేషం, వెంటనే ఆయనకి స్వామికి కన్ను పెట్టాలి అని అనిపించిన వెంటనే సంశయించలేదుట, అది అక్కడ ముఖ్యం. వెంటనే ఏం చేశారంటే ప్రాణము పోవును నువ్వు భంగమునందుననాక తుణికాబాణము జిర్రునందిగిచి ముఖాగ్రము రక్త పద్మ దృక్కోణము చేర్చి. ఎంత చక్కగా చూపిస్తున్నాడు చూడండి. ప్రాణము పోవునో తనువు భంగమునందుననాక, ఈ కన్ను తీసిస్తే ప్రాణం పోతుందేమో, లేక వికలాంగుణ్ణి అయిపోతానేమో, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు గనక అది తీసేస్తే ఏమో, ఈ ఆలోచన ఇసుమంత కూడా రాలేదుట. రాకుండా ఏం చేశాడంటే తూణికాబాణము జిర్రునందిగిచి, క్షణం ఆలస్యం చేయకుండా అమ్ములు పొదులోంచి బాణాన్ని చాలా వేగంగా తీసేట. భల్ల ముఖాగ్రము రక్త పద్మ దృక్కోణము చేర్చి. అసలే మంచి దృఢకాయుడైనటువంటి యువకుడు గనక ఎర్రని జీరలున్న విశాల నేత్రాలు ఆ తిన్నడివి. అందువల్లనే భల్ల ముఖాగ్రము ఆ బాణము యొక్క కొనని రక్త పద్మ దృక్కోణము చేర్చి, ఆ కంటి కొన దగ్గర చేర్చి ఒక గుడ్డు వడింపెకలించి, ఆ గుడ్డిని పెకలించి శోణిత ద్రోణికయైన దైవత శిరోమణి కంఠనమర్చనంతటన్, రక్తం కారుతున్నటువంటి ఆ శివుడి కంటి మీద పెట్టాడు. పెట్టిన వెంటనే ఆ కన్ను చాలా అందంగా ప్రకాశించిందిట. ఎందుకంటే మున్నిటి కంటి కంటె కడుమోహనమై తన కన్ను వచ్చిన మన్నన చూచి మెచ్చక, ఉమాపతి రెండవ కంట శోణిత క్లిన్నత చూపినన్. ఏదో మొదటి కన్ను కన్నా అందంగా ఉంది, వచ్చింది కదా అని ఆనందించకుండా రెండో కంటి నుంచి రక్తం చూపించట, అంటే బాగుంది కదా అని. ఇది చూపించిన వెంటనే నగిపులిందుడు నవ్వుకున్నట్టు ఈయన. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయింది మొదటిది, మొదట కన్ను పెట్టిన వెంటనే సఫలమైంది, కనుక రెండో కన్నుకు వచ్చినా పర్వాలేదని సిద్ధపడి, నీ కృపచేత కన్న మందున్నది, స్వామి నీ దయ వల్ల మందు దొరికిపోయింది బాధలేదు, దీనికి వెరవ భయపడినయ్యా అనుకుని మందు పెట్టేయడానికి సిద్ధపడ్డాడు. కానీ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఒక్కటి నా వ్రతం ఇంక శంకర, అయ్యో అని భయపడ్డాట. ఏమిటంటే రెండో కంటి నుంచి ఎప్పుడైతే నొత్తి వచ్చిందో వెంటనే ఇచ్చేయిపోయాను, కానీ నాకున్నవి రెండు కళ్ళు నీకున్నవి మూడు కళ్ళు, ఇప్పుడు ఈ రెండో కన్ను కూడా ఇచ్చిస్తే ఆ మూడవ కంటి నుండి నిద్రిస్తే నేనేం చేసేది. ఎంత లాజికల్ గా ఆలోచిస్తున్నాడు చూడండి. ఒక కంటికి కన్ను పెట్టగానే రెండవ కన్ను నిద్ర వచ్చింది, మరి రెండో కన్ను పెట్టేస్తాను, కానీ మూడో కన్ను వస్తే ఏం చేసేది. అది ఇక్కడ చాలా గమనించవలసిన విషయం. కానీ ఎంత తెలివైన వాడంటే వెంటనే మళ్ళీ దానికి ముందు రెడీ చేసుకున్నాడు. మాకు మూడో కన్ను ఉందయ్యా అన్నాడు. మూడో కన్ను లేదు, ఇప్పుడు ఈ కథ చెప్తూ ఉంటే మన కళ్ళ ముందు దృశ్యం కనబడుతుంది కదా, ఎవరు చూస్తున్నారు ఇదంతా, మనోదృష్టి. దీనికి మూలమేమిటి అది చెప్తున్నాడు ఇక్కడ. అంత విశేషం చూడండి. లాలాట లోచనంబున కిలాలము దొరగనేని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలమగు ప్రాణములు నీకిత్తు అది అన్నాడు ఇక్కడ. స్వామి నీ మూడో కట్టగానే నెత్తురొస్తే

సకలింపక బూనుడును. రెండవ కనుగుడ్డి తీద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో ఏం జరిగిందంటే, సదయుండై కన్ను దివ్యబూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగాగా. లోపల నుంచి వచ్చేట వెంటనే శివుడు ఎంత వేగంగా వచ్చాడంటే, ఈయన కన్ను తీద్దామని ఎంత వేగం ఉన్నాడో ఆ వేగాన్ని మించిన వేగంతో శివుడు వచ్చేట. భక్తుడి వేగం కన్నా భగవంతుడి వేగం ఎక్కువ. ఈయన తనని సమర్పించుకోవడానికి ఆపాటి వేగం చూపిస్తే, సమర్పించుకున్న వాడిని అనుగ్రహించడానికి స్వామి వేగం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే రామకృష్ణ పరమహంస అంటాడు, ఒక్క అడుగు నువ్వు ఆయన వైపు వెయ్యి, 10 అడుగులు నీ వైపు ఆయన వస్తాడని. స్వామి వేగం అంత ఎక్కువ. అందుకే కన్ను దివ్య భూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగాగ ఖండపరశువు అసుగంబు చేత అంటంగ పట్టుక నిలువు నిలువు మనిడు ఎలుగుతోడ. వస్తూనే వచ్చి ఆగవయ్యా అంటే ఆలస్యం అవుతుంది, అది కూడా తట్టుకోలేకపోయాడు. వెంటనే వస్తూనే బాణం చేత్తో పట్టుకుని ఆగవయ్యా ఆగన్నట్ట. అంటే మాట చేత ఒక్కసారి చూపించాడు, ఆ బాణాన్ని చేత్తో పట్టుకుని ఆగవయ్యా అన్నట్ట. ఒక చేత్తో బాణాన్ని పట్టుకున్నాడు, ఇంకొక చేత్తో ఎవరిని పట్టుకున్నాడు, వచ్చినవాడు ఎవడు, ఆ లింగం నుంచి వచ్చినవాడు. ఆ వచ్చినవాడు ఒక్కడు రాడు, ఆయన ఒక్కడిని వెళ్ళనివ్వరు ఎవరు. ఆయన ఒక్కడు బయలుదేరుతారు అంటే చాలా బయలుదేరుతారు. అలా వచ్చిన వాళ్ళు ఎవరంటే, హరి అరవింద సూతి ముని లష్ట దిశాపతులాదిగా బియచ్చరు ఇరువంకలంగొలువ సత్వరతన్ నిజలింగ నిర్మలాంతరమున నుండి సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకుని మన్నన తిన్ననికి ప్రసన్నుడై. ఆ వచ్చినవాడు ఎలా వచ్చాడంటే, ఒక చేత్తో భక్తుడు చేతిలో ఉన్న బాణాన్ని పట్టుకుని ఆపాడు, ఇంకొక చేత్తో ఆ చేతి చిటికిన వేలుతో సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవరేలుట, అంటే హిమవత్ పర్వత రాజపుత్రి అయినటువంటి గౌరమ్మ యొక్క ఎడమ చేతి చిటికిన వేలుని పట్టుకున్నట్ట, పట్టుకుని వచ్చేట. అంటే అమ్మని ఒక చేత్తో పట్టుకుని, భక్తుడిని మరొక చేత్తో, భక్తుడి బాణాన్ని మరొక చేత్తో పట్టుకొస్తున్న ఆ శివుని వెనక హరి అరవింద సూతి మునులు అష్టదిశాపతులు ఆదిగా వియచ్చరుడు సర్వ దేవతా కోటి ఆయన వెంటే వచ్చిందిట. అలాగా దివ్య లింగం నుంచి ఆవిర్భవించాడు ఆ పరమాత్మ. ఆవిర్భవించి అలా పట్టుకునే శివగోచర ఈ భక్తుని అవిరలతర భక్తి మహిమ అజ్యంతంబున్ కంటివి కదా, సద్భక్తుండితడవు కదా నీ మనసు వచ్చునా ఇకపై. ఇప్పుడేమంటావు, భక్తుడి భక్తినంతా చూసావు కదా, ఒప్పుకుంటావా, నేను అనుగ్రహించడంలో తప్పేం చేయలేదు కదా అంటున్నట. దరహాసము నెరపుచ్చు అంటున్నప్పుడు చిన్న నవ్వు ఆయన పెదవుడి మీద ఉందిట. తన పరిసరమున కాటవికుని బ్రాహ్మణ భక్తున్ కరుణం పిల్చుక, ఇద్దరిని పిలుచుకొచ్చేట దగ్గరికి. నీకే వరమింపన వారు కృతివాసుని తోడన్, నీకేం కావాలయ్యా అని అడిగారు ఇద్దరిని. అడిగితే వాళ్ళు అన్నారు, నిన్ను చూశాం, నిన్ను చూసాక మాకు అర్థమైంది ఏమిటి, మీ పూర్ణంబగు దివ్య తేజము జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టా పరీణత చూపే. ఈ ఒక్క వాక్యం చాలా దివ్యమైనటువంటి వాక్యం. బ్రహ్మసత్యం జగన్మిథ్యా అనే మాట చాలామంది ఎద్దేవా చేసేటువంటి ద్వైత భ్రాంతి కలిగినటువంటి అజ్ఞాన పూరితులు మనకు కనబడుతూ ఉంటారు. బ్రహ్మసత్యం జగన్మిథ్యా అనేది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా, బ్రహ్మసత్యం తర్వాత అర్థమవుతుంది. బ్రహ్మసత్యం జగన్మిథ్యా అని గురువుగారు చెప్పిన వాక్యం ఉన్నదే, అది బ్రహ్మము సత్యము అనే అనుభవానికి వచ్చినప్పుడు జగత్తు మిథ్య అని తెలుస్తుంది. అది అనుభవం రాకుండా మిథ్యాత్మకమైన జగత్తులోనే తిరుగుతున్నవాడు జగత్తే సత్యం అనుకుంటాడు. కనుక నీ యొక్క పూర్ణ తేజం ఎప్పుడు కనబడిందో అప్పుడు అర్థమయ్యిందయ్యా. జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టా పరీణత చూపే భక్తుడికి జగత్ ఎప్పుడూ మిథ్యే. సత్యం ఏదంటే మిథ్యా జగద్ అధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి, మిథ్యా జగత్తుని అధిష్ఠించి ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యమే సత్యం అనే స్పృహ ఎప్పుడు కలిగింది, సాక్షాత్కారం తర్వాత కలిగింది. నువ్వు వచ్చి నీ పూర్ణ తేజాన్ని చూపించి కనబడగానే అప్పుడు మాకు నిజంగా తెలిసిపోయిందయ్యా, జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టా పరీణత చూపి మమ్ము పొదువన్. ఇంత పూర్ణ తేజం సత్యమైనది కనబడుతూ ఉంటే ఇంకొకటి వరమని మేము ఎలా అనుకుంటాం స్వామి, ఇంకా ఏది కోరుకున్నా అది మిథ్యకి సంబంధించింది, నిత్యం ఎదురుగా ఉన్నప్పుడు మిథ్య నాకెందుకయ్యా అని అడుగుతున్నాడు. చాంచల్య దూరంబులై చూపున్ చిత్తము మిన్నకున్నయవి, నిన్ను చూసిన వెంటనే నా చూపు చిత్తము ఈ రెండూ కూడా ఆగిపోయాయి. అచ్చోబాసె దేహంబుపై తీపుం చీకటి, ఎప్పుడైతే చూపు చిత్తం ఆగిపోయాయో దేహం మీద తీపు చీకటి పోయాయి అన్నాడు. అంటే బ్రతుకు తీపి అజ్ఞానాంధకారం ఈ రెండూ పోయాయి మాకు. ఎందుకంటే మనస్సు మాట వెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అక్కడ శరీర వ్యామోహము అటు తర్వాత అజ్ఞానము ఈ రెండు పోతాయిట. అందుకే దేహంబుపై తీపున్ చీకటి, నిజంగా ధూర్జటి మహాయోగీశ్వరుడు గొప్ప వేదాంతి, అందువల్ల ఈ మాటలు వాడాడు. తీపు చీకటి అంటే బ్రతుకు తీపి అంటే

0: దేహభ్రాంతి కలవాడికే బ్రతుకు తీపి ఉంటుంది. దేహభ్రాంతి లేనటువంటి వాడికి దీని మీద తీపి ఉండదు, చీకటి ఉండదు. చీకటి అంటే అజ్ఞానం, ఈ అవిద్య, ఈ రెండూ పోతాయ్యా. ఎందుకంటే చూపు చిత్తం మిన్నకుంది. ఎవరి మనస్సు మాట అణిగిపోతుందో అది అణిగే వరకు ఈ గొడవ తప్పదు. అది ఎక్కడ అణుగుతుంది? ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనసు మాట చేరనటువంటి పరబ్రహ్మ తేజము ఎదురుగా సాక్షాత్కరించిన తర్వాత ఇవి మిన్నకున్నాయి, సత్యం తెలిసింది. కనుక జగములు అంతరాత్మయును సాక్షియు నీవనుచున్ నిజంబుగా నిగమములాడగా ఇవియు నేడితరంబుగా మాకు అభిప్సితంబగు వరమెట్లు వేయడగలమయ్యా. జగత్తంతా నువ్వే అని తెలిసాక మేము నిన్నే కోరుకుంటున్నాం. ఇంకేమిటి అడుగుతాం? భవన్మయమైన పూర్ణ చిద్గగనములో మము కలిపి క్రమ్మర పుట్టెడు బాధమాంతవే. స్వామి, నీ యొక్క చిన్మయమైన ఆకాశంలో చిద్గగనము, ఆ చిదంబరంలో మమ్మల్ని కలుపుకోవయ్యా. మళ్ళీ పుట్టకుండా చెయ్యి, అది చిదంబరం, అది రహస్యం, అది అది రహస్యం. రహస్యం అంటే మామూలు కంటికి కనబడేది కానీ కూడా. కనుక ఎస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధాహ. ఎప్పుడైతే పరమశివ చైతన్యం కనబడిందో అది జ్ఞానం. ఆ జ్ఞానాగ్నిలో మా అజ్ఞానం దగ్ధమైపోయింది. దగ్ధమయ్యేకి ఇక మాకు సంకల్పాలు ఏంటయ్యా? తన్మే మన శివ సంకల్పమస్తు. ఇంకా జీవ సంకల్పం లేదు, శివ సంకల్పమే. నీ సంకల్పమే సంకల్పమయ్యా. మా తలంపులు తలంపులు కావు, మీ తలపు కన్నా అధికమే మా తలపిట్లు అడుగనేల. మము మీ చిత్తం బేతరుగున వెలుగందుడు ఆ తెరుగున ఉండజేయుమదిగాక శివా అని శైవద్విజుడు కిరాతుడును సాష్టాంగ ప్రణామంబులు చేసి అన్నారట. ఆనందామృత వారి నిధానంబున మనము మగ్నతనుందే. స్వామి, నిన్ను చూసిన వెంటనే ఆ శివానంద సముద్రంలో మునిగిపోయామయ్యా మేము. వరం భీమవలన తాదాత్మ్యంబు ఓ నిరుపాధిక దయా సముజ్వల ఇవే. ఆ మహానంద సముద్రంలో విలీనమైపోయాం కదా, ఇంకా కరిగిపోయి దాని అదే మేము ఉండిపోయేటట్లుగా అనుగ్రహించి చాలు అని ఆ శివానంద సముద్రంలో ఏకమైపోవాలని అడిగట. వెంటనే స్వామి తద్విమల తేజోధ్యాన నిర్మగ్న భావనులయ్యుండా, అప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందంటే తద్విమల తేజోధ్యాన నిర్మగ్న భావనలు. వాళ్ళ భావన నిర్మలమైన శివతేజంతో మగ్నమైపోయిందిట. అటువంటి వారిని ప్రపంచ బుద్ధి మొగుడన్ వర్తింపగానీక వారిని అనంతంబగు ఆత్మరూపమున కూర్చెన్ తీర్చే బంధంబులన్. అనంతమై దివ్యమై సర్వవ్యాపకమైన తన తేజోమయాకృతిలో లీనం చేసుకున్నాడు. దేవతలందరూ కుసుమ వృష్టి కురిపించారు ఆ పరమాత్మ మీద. ఈ విధంగా ఉభయులకి కూడా కైవల్యాన్ని ఇచ్చాడు స్వామి. ఇతడి భక్తి మార్గం ఇతడిది, అతడి భక్తి మార్గం అతడిది. ఇద్దరిలో ఉన్నది సర్వసమర్పణాభావం. ఈ శివార్పణ భావం చేత ఇరువురు ముక్తులయ్యారు. అందుకే తిన్నడు కన్నప్ప అయ్యాడు. ఉపమన్యువైతే తిన్నడికి పెట్టిన పేరు ధీరుడు అని చెప్తాడు ఆయన. ధీరుడు, తిన్నడు, కన్నప్ప, ఈ మూడు పేర్లు గమనించండి. కన్నప్ప కథ విన్నాం, బాగుంది అనుకున్నాం, కానీ మనం ఏంటి ఇక్కడ అనేది తెలుసుకోవాలి. మన దృష్టి అంతా దైవానికి సమర్పించాలి అనేటువంటిది తిన్నడి వద్ద నేర్చుకోవాల్సినటువంటిది. ఫస్ట్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసినటువంటి వాడు కన్నప్పే, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విశేషం ఏమిటి అంటే దృష్టిని శివార్పణం చేయాలి. సృష్టి నుంచి దృష్టిని మరల్చి సృష్టికర్త వైపు తిప్పాలి. అదే కన్నప్ప, కన్నుని అప్పగించిన వాడు కన్నప్ప. మన కన్ను ఆ పరమేశ్వరుడికి అప్పగించాలి, అంటే మన చూపు అంతా శివుడికి అర్పించాలి అని ఒకటి, తిన్నడు అంటే సూటిగా ఉండేవాడని ఒకటి, ధీరుడు అంటే కష్ట నష్టాలకి లాభాలాభాలకి చలించని స్థిరతకి ధీరత అని పేరు. కనుక భక్తికి ఉండవలసినది తిన్న నిధనము, ధీరత్వము, కన్నప్పగింత అనే మూడు లక్షణాలు ఉండాలి. ఆ మూడు లక్షణాల కలిపితే భక్తి, ఆ భక్తే తిన్నడు. కనుక తిన్నడు కన్నప్ప ఒక దివ్య భక్త కదా, సందేహం లేదు. కానీ ఇప్పుడు మనం భక్తులం అవ్వాలంటే తెచ్చుకోవలసిన లక్షణాలు ఇవి. కనుకనే పరమ భక్తాచార్యుడు ఎవరయ్యా అంటే తిన్నడు అంటారు శివానందలో ఆదిశంకరుడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయతే అన్న రాజశంకరుడు. భక్తి అంత గొప్పదయ్యా, దేన్నైనా దేనిగానే మార్చేయగలదు భక్తి అన్నాడు. లేకపోతే రోడ్డులన్నీ తిరిగొచ్చినటువంటి పాదుకులు, చెప్పుల్నేమో నీ ఒంటి మీద నిర్మాల్యం తుడిచే కుంచెలా మార్చేసే. అంతేకాదు గండూషాంబునిషేచనం, ఎంగిలి నీటిని దివ్య రుద్రాభిషేక జలములుగా మార్చివేశాయి. కించిత్ భక్షిత మాంసశేష కమలం, సగం కురికి ఇచ్చినటువంటి మాంసపు ముక్కల్ని నవ్యోపహారాయతే మహానైవేద్యాలు చేసేసాయి. భక్తి కిమ్న కరోత్యహో, భక్తి ఏమి చెయ్యదయ్యా, ఒక బోయివాణ్ణి భక్తావతంసుని చేసేసాయి అన్నారు. అది విశేషం. ఆ విధంగా ఏ వేదంబు పఠించలూత భుజగం వే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం వనత్యకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భూత నినాదములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా అన్నాడు దుర్జటి మహాతుడు. అందుకే ఉండవలసిన భక్తి ఏమిటంటే నిన్ను నమ్మిన రీతి నమ్మ నురులన్ నీకన్న నాకెన్నలే రన్నల్ దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు. ఓ ఎన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తెలిచెది కదో శ్రీకాళహస్తీశ్వరా అని అంటారు దుర్జటి మహాకవి. భక్తి అనేది ఎలా ఉండాలి అనడానికి ఉదాహరణ చెప్పుకున్నాం. అది తిన్నగా ఉండాలి, కన్నప్పగింతగా ఉండాలి, ధీరత్వం కలిగి ఉండాలి అని. తిన్నగా ఉండాలి అంటే సూటిగా ఏకాగ్రంగా శ్రద్ధ కలిగి ఉండడం, కన్నప్పగింత అంటే దృష్టిని భగవంతుడిపై సమర్పించడమే కన్నప్పగింత. పైగా ధీరత్వము, ధీరత్వం అంటే సుఖదుఖాలకు చలించనటువంటిది, భౌతికమైన విషయాలు కదిలిపోకుండా ఉండగలిగేటువంటి నిశ్చలమైనటువంటి స్థిరత్వం ఏదైతే ఉందో అది ధీరత్వం. ఈ మూడు పేర్లే కన్నప్పకు ఉన్నటువంటి పేర్లు, తిన్నడు, కన్నప్ప, ధీరుడు అనేటువంటివి. ఇదే భక్తికి ఉండవలసిన లక్షణం అని చెప్పుకున్నాం. శివుని చూసిన వెంటనే ఇంకో లోకాన్నే విస్మరించి లోకం గురించిన ఆలోచనే లేకుండా శివుని చింత తప్ప మరి ఏదీ లేకుండా శివుని చూసిన ఏడవ రోజుకే శివకవిల్యం పొందినటువంటి వాడు కన్నప్ప. అటువంటి విశేషమైనటువంటి భక్తి యొక్క సాకారాన్ని నిన్న చెప్పుకున్న తర్వాత శివకారుణ్యాన్ని ప్రకటించేటువంటి ఈ లీలల్లో మరో దివ్యలీలని, మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పేటటువంటిది, శివకారుణ్య ప్రకాశాన్ని అవగతం చేసేటటువంటి ఒక లీలని చెప్పుకోబోతున్నాం. అగస్త్య మహర్షి దక్షిణాపథానికి వచ్చి అనేక విధములు ఈ దక్షిణాపథాన్ని సంస్కరింపజేశారు. వైదిక సంస్కృతిని ఈ దక్షిణాపథంలో సుప్రతిష్ఠితం చేసిన మహర్షుల్లో అగస్త్య మహర్షి ఒకడు. ప్రాతస్మరణీయుడు, అందరూ కూడా ఉదయాన్నే తలంచుకోవలసిన మహర్షుల్లో అగస్త్య మహర్షి ప్రథమ స్థానంలో ఉంటారు. అటువంటి మహాత్ముడైన అగస్త్య మహర్షి దక్షిణాపథానికి వచ్చి మలయ పర్వత ప్రాంతం వద్ద శివోపాసనతో ద్రవిడ శబ్దశాస్త్రాన్ని రచించేట. ఆయన ద్రవిడ భాషకు అవసరమైన శబ్దశాస్త్రాన్ని రచించి దానికి నిఘంటువు, అలంకారములు, ఇతర కావ్య లక్షణములు ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక శంఖ ఫలకాన్ని తయారు చేశాడు. ఆయన ఈ శంఖ ఫలకాన్ని తీసుకువెళ్ళి పాండ్యరాజుకి కానుగ్గా ఇచ్చాట. అది ఏనాడిచ్చాడో అది ఇవ్వడమే కాక ఈ శంఖ ఫలకం నీ యొక్క రాజభవనంలో ఉండగా ఈ ఫలకాన్ని ఆధారం చేసుకుని నువ్వు పెట్టిన సాహిత్య పీఠంలో మహాత్ములైన కవులందరూ కూర్చునుంటారు, పండితులందరూ ఉంటారు, నీ యొక్క దేశంలో అక్షర సంపద, భాషా సంపద వర్ధిల్లుతుంది అని చెప్పారు. అంటే ఏ దేశంలో భాషా సంపద, విద్యా సంపద వర్ధిల్లుతుందో ఆ దేశానికి సాంస్కృతిక బలం బాగా ఉంటుంది. అందువల్లనే అగస్త్య మహర్షి ప్రసాదం చేత తమిళనాట విస్తృతమైనటువంటి సంస్కృతి విలసిల్లింది. దానికి కారణం ఈ శంఖ ఫలకం పాండ్యరాజు యొక్క ఆస్థానంలో ప్రతిష్ఠింపబడ్డం. ఇలా ఉండగా చాలా కాలం గడిచిపోయిందిట. అనేక మంది పాండ్యరాజులు మారారు, పరంపర మారింది, క్రమంగా అనేక వందల సంవత్సరాలు గడిచిపోయింది. అటు తర్వాత ఒక పాండ్యరాజు పాలన చేస్తూ ఉండగా ఆ పాండ్యరాజు కాలంలో కూడా అద్భుతమైనటువంటి కవిశ్రేష్ఠులు, పండితులు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఉండేవారు. ఒకవైపు రాజ్యపాలన విషయంలో ఎంత వైదుష్యము, నైపుణ్యము అవసరమో ప్రపంచాన్ని సంస్కృతికంగా అభివృద్ధికి తేవడం అంతే అవసరం. దానివల్ల జాతి యొక్క నాగరికత అభివృద్ధి చెందుతుంది. అందువల్లనే పాలకులు కళల్ని ప్రోత్సహించడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా కనబడుతుంది మనకి. ప్రత్యేకించి దక్షిణాపథంలో ఈ పాండ్యరాజు మొదలైనటువంటి వారు, అటు తర్వాత వచ్చిన కృష్ణదేవరాయలు, చోళరాజులు, నాయకరాజులు వీరందరూ కూడా ఈ విధంగా పాలన చేసిన వాళ్ళే. ఇప్పుడు పాండ్యరాజు యొక్క పాలనలో ఈ విధంగా 12 మంది మహాకవులు ఆ పీఠాన్ని అధిష్ఠించి ఉండేవారట.
1: ఆ సమయంలో ఒకసారి ఆ నగరానికి ఒక భయంకరమైన కరువు వచ్చింది. పాండ్యరాజు పాలించే ఆ రాజ్య భాగమంతా భయంకరమైన కరువు. అది గ్రహగతుల యొక్క పరిస్థితి. శని మీనములో సంచరిస్తున్నటువంటి సమయంలో ఒక జీమూతం, ఒక ధూమకేతువు కనబడిందిట. ఆ ధూమకేతువు అరిష్టాన్ని సూచించింది. అక్కడ నుంచి కరువు వచ్చి భయంకరమైన కరువు, అనావృష్టి, దానితో అనేకములైన అవస్థలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామవాసులందరూ అవస్థలు పడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ రాజ్యంలో ఒక గ్రామంలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివుణ్ణి ఆరాధించేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు నిత్యము తనకు లభ్యమైనంతలో కష్టపడి ఏదో ఆ స్వామికి లేదనకుండా భోగానికి పూజకి లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నాడు. కానీ కరువు భయంకరంగా పెరిగిపోవడంతో తన భుక్తి మాట అటుంచి స్వామికి నివేదన చేయడానికి కూడా లేదుట ఆహారం. అందరూ వలసపోతూ ఉన్నారు, ఊళ్ళు విడిచిపోతున్నారు ఎక్కడెక్కడికో. ఇంకా ఈయన కూడా చేసేదేమీ లేక ఏమి చేయడమా అని ఆలోచించాడు. ఇప్పుడు ఊరు విడిచి వెళ్తే స్వామి గత ఏంటి? స్వామికి గత ఏమిటి? అందరికీ గతనిచ్చేవాడు ఆయన. అయినప్పటికీ కూడా చాలా బాధపడ్డాట స్వామిని వదిలి వెళ్ళడం ఇలాగా. చివరికి స్వామికి ఏమీ పెట్టలేని స్థితిలో ఇక్కడ బ్రతికి ఉండడం ఇంకా వేదనగా భావించాడు. అది విశేషం. ఇక్కడ తనకు లేకపోవడం కాదు, స్వామికి ఏమీ లేకపోవడం అనే దాన్ని భరించలేకపోయాడు. దానితో స్వామి ఇప్పుడు ఏం చెయ్యాలి, నిన్ను ఎలా పోషించాలి, నీకు ఎలాగయ్యా నిత్య నివేదనలవి జరపాలి అని వేదన పడితే ఆ శంకరుడు ప్రసన్నుడై ఆయనకు ఒక కవిత రాసి ఇచ్చాట.
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

ేద్ధన్ ఆరోగస్ స్థానే స్వదేశాధానే ధాజస్ స్థానే స్వదేశాధానే పదస్ స్థానే స్వదేశాధానే స్వరంగస్ స్థానే స్వదేశాధానే సన్నరస్ స్థానే స్వదేశాధానే జ్యోతిజీమస్ స్థానే స్వదేశాధానే విభాగస్ స్థానే స్వదేశాధానే కశ్యపస్ స్థానే స్వదేశాధానే ఓం భవద్భవస్వ ఆహోమో మిథనన్మానో మిథనకం రేధ్వం అథవాయోరేకాదశ పురుషస్యైకాదశ స్త్రీకస్య ప్రధ్యాయమానాయ

ృద్రాణాయుత్నాయత్రేదాభాని శ్యామానాగుద్రాణాయుత్నాయత్రేదాభాని సవిధానాగుద్రాణాయత్రేదాభాని అధిరోహితానాగు

ప్రస్థానేష్ని ప్రధానమానాగోరుద్రాణీనాగస్థానేష్ని జీవదారీనాగోరుద్రాణీనాగస్థానేష్ని సాధుద్రాణీనాగస్థానేష్ని సజితానాగోరుద్రాణీనాగస్థానేష్ని పరిణానాగోరుద్రాణీనాగస్థానేష్ని శ్యామానాగోరుద్రాణీనాగస్థానేష్ని కపిలానాగోరుద్రాణీనాగస్థానేష్ని అతిరోహిణీనాగోరుద్రాణీనాగస్థానేష్ని

ఓం భగవత్సవత్సః రూపాణి వా విధనం వానా విధనగం నేద్ధాన్ అసాధ్యేరక్షపురిగత్య అజ్ఞాపూర్వదిశ్యస్య స్థానే ప్రేరణాభాని సార్వేదసౌపదిశ్యస్య స్థానే ప్రేరణాభాని సహోదరో రక్షణదిశ్యస్య స్థానే ప్రేరణాభాని హరిధాప్రభౌపదిశ్యస్య స్థానే ప్రేరణాభాని హైష్పాణస్యాపరదిశ్యస్య స్థానే ప్రేరణాభాని హరియాపదౌపదిశ్యస్య స్థానే ప్రేరణాభాని పంచాశదౌలక్ష్యస్య స్థానే ప్రేరణాభాని సర్పిణ ఉపదిశ్యస్య స్థానే ప్రేరణాభాని ఓం భవద్భవత్సః విశోమామితనం నానామితనగం రేద్ధం దక్షిణపూర్వశాంతిర్గతేనరకాన్న పరిపాహే దక్షిణాపరిశ్రాంతిష్ట విదర్పే నరక సత్వాన్న పరిపాహే ఉత్తరపూర్వశాంతిర్విషాదే నరక సత్వాన్న పరిపాహే ఉత్తరావరస్యాంతిష్ట విషాదే నరక సత్వాన్న పరిపాహే ఆయస్మిన్ సప్తమాసమాయింద్రియాణ జలకృత విచ్చే ఇంద్రఘోషాపరస్తాదుపదా పశ్చాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదా
సూర్యోగి చంద్రమా నిక్షో నక్షత్రాన్ని

సర్వాహ సప్తాదశ అగ్రవాయుస్తూర్యశ్చ సహసంచ శరస్ వాయుదక్షాదశివర్య.

సహ దేవేస్పర్జన్యోహరే పుత్రవత్ అపాశ్రుమారక్ష అపాశ్రుమారఘం అపాధ్యామృజామర్షిం అపజేషోహిత సజ్జం దేవేరీషాగుభువనం దేవోహరే ఆదిత్యాజం దేవే యోనిమృతముజేత భద్రం కర్ణే విష్ణుభ్యామదేవా భద్రం పక్షే మాష్మేంద్రాబ్రమాజా విశ్వేదా స్వస్థాక్షరుణాదాహే సమాధిపాదోగం శివానక్రంతమాభవంతో శ్రవ్యాపోషయేకాదశే లోకాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజాపానాన్ ప్రసాన్ భవతే చంద్రమాపాం పుష్పం పుష్పవాన్ ప్రజాపానాన్ ప్రసాన్ భవతే క్షేమం వేద శివపామాయనం వేద ఆయనవాన్ భవతే అగ్యర్వామాయన ఆయన

ఏషాపే అగ్నిహవాచేతమాసే చాతుర్మాస్యో అసౌ ఆహు సమగ్ంచిన్వాణ ప్రత్యక్షేణ సమగ్ంచిను సాగిత్రమగ్ంచిన్వాణ అముమాయుత్యం ప్రత్యక్షేణ సమగ్ంచిను నాయకే సమగ్ంచిన్వాణ ప్రాణాన్ ప్రత్యక్షేణ సమగ్ంచిను సాధుమగ్ంచిన్వాణ బ్రహ్మ ప్రత్యక్షేణ సమగ్ంచిను ప్రయత్నమగ్ంచిన్వాణ శరీరం ప్రత్యక్షేణ సమగ్ంచిను ఉపానువాక్యమాజుమగ్ంచిన్వాణ ఇమాన్ లోకాన్ ప్రత్యక్షేణ సమగ్ంచిను ఇంద్రమాణకేతమగ్ంచిన్వాణ ఇది ఇతాను సమితి యోగ్యాన్ని భూజా

కామస్తే సమవర్తే మనసోయమయ్యతాబంధమవిందన్య ప్రవేశ్యాగమయమీతే ఉపైనంతదు

పితులః గంధర్వాక్షరస్తోదక్షన్ సోర్ధ్వాపరాబుదన్ తాగోరక్షాగంధిశాస్తోదక్షన్ తస్మాత్తే పరాభవన్ విప్రజ్వాదేకమన్ సదేశాభ్యమోక్తా ఆపోహయద్రధరేర్గర్భమాయన్ దక్షన్ ప్రధానాజగంతే స్వయంభం తదరిమయర్జన్ తదర్గా అభ్యోగా ఇదగం తమభూర్ తస్మాదిదగం తర్కం బ్రహ్మత్వయం భయే తస్మాదిదగం తర్పకం శిచరమివాభ్యోమివాభవత్ ప్రజాపతిభావత్ ఆత్మా ఆత్మానం విధాయ తదేవాభిప్రామిషద్ తదేశాభ్యనోక్తా విధాయ లోకాని విధాయ భూతాని విధాయ సర్వాణ ప్రతిశోనిశ్చ ప్రజాపతి ప్రతమజాగత ఆత్మ ఆత్మానమభిసంవిశేషేతి

ఇష్టమేత్రే తాన్నేవాలంభే ఆనపతిపశ్యాగృహ్ణాది సా పురస్థానుపదాది చేతావే బ్రహ్మవర్చస్యామహ ముఖదేవ బ్రహ్మవర్చనమవరం.

సంభార్యాగ్రంధాది సామధ్యముపదుషాది ఇయమ్ వై సంభార్యా సమే ప్రతిష్టది పల్వల్యాగ్రంధాది సా ఉపయత్తాలుపాదుషాది అదో వై పల్వల్యా అవశ్యమే ప్రతిష్టది చక్షోపదుషాది చక్షువా ఆప అన్నం వా ఆప అధ్యో వా అన్నం జాయతే తదేవాధ్యోన్నే సదవరుషే ఏదమరుణేదోపాదరసనాశయోషిన్వన్ప్రాదారుణేతుకేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమరుణాశ్చేతమర
వర్ణగుములత్వం పురుషమిత్యుపదధాతే.

ఉదానుభయాన్ షట్కరే మంత్రయతే సద్యోషత్పరిమృతాయ్యియతే అగ్నిస్తను మేధరి అజనాపశ్చాపుష్టజ్వానోయేజ్ఞన సర్యంతో నాపేక్షంతే ఇంద్రమగ్నిశయ్యంతి అశ్వజిత్తముదేషా ఆత్మానందోకాశ్వాదాత్మస్మై నిర్మణం జగత్య అదృష్టాయేతీరాంగారేతా ద్వయాన్ముత్రపౌత్రకాయమరాజకాన్ని శరమన్వ శరద అలోయద్రం నిలపం పరుణశ్చాస్తినోరణ్యే మరుదాహరంచేవాస్తిపరాజనోబ్రహ్మశ్రవరాగోధనం పుత్రణాతో దేవేహారిత్రేంద్రేష్ అపేతో నిర్దయంభసరిపాదగ్రశ్రేణుక్షలోదరం యథాచ్యాయ్యాహేషాభూయేర్భుక్షా అన్యం గృధ్యాంగలే అచేణం సుఖావత అగ్నేనాభిర్వంధన అర్జన్యాయ ప్రగాయత పుత్రాయ మేధురే తనోయవతమిచ్చదు ఇదం వయ పర్జన్యాయ పరాజే గోపో విశ్వక్షయస్తోపాహోషీనాచర్వదా పర్జన్యీనా పునర్మానేంద్రియం పునరాయ పునర్భగ పునర్బ్రాహ్మణమైకమా పునర్భవిణమైకమా షన్మయజ్ఞ పృథివీమస్కాన్ ఇదర్గపునరాజే దీర్ఘాయుక్తాయవచ్చే షన్మేత ప్రతిష్టతే షన్మహాజాయే పునః శయనమావృతం కరు శయనభజనం కరు అభ్యక్షిత హరేష్ణవసన యోధేషవత్నాన్న హే అపోష్ణి కేతన రాష్ట్రేమాయాంబేశ్రవణ ప్రసంగరంధరం పురుషక్రగంధరాశ్వం ఆస్థాయా బలిం సత్యై భూతాని ఫలిమావహంతి హిరణ్యమశ్వాన్ ప్రసావతో యజ్ఞిరస్యాజ్ఞేత మహాగిరౌ సర్వాక్షాగమంతగరంతవంత్రోర్ధం శరిఫలిగుంహరే హిరణ్యనాభేరుయాగంబలిభూతాభిమలేన మలి హతమలిగం హృత్వమేద క్షత్రం క్షత్రం వయే శ్రవణ బ్రాహ్మణాభయగ్రస్మస్తమాంసే అస్మాత్ప్రవిశ్యాన్నమధ్యే అరమగ్ఞపాపేత క్షత్రన్నేతర్మ ప్రయుందేత శిరోధాభూ శిరోధాభవ శిరోధాభోద్భవస్వ సర్వేదానులోకానామాధిపత్యేది అసనమగ్నిమిత చక్రన్యాయకర్మస్తయుంజీత శిరోధాభూస్వాహోస్వాహోస్వస్వాహోద్భవస్వస్వాహన్నస్ కాలే సర్వాహేరు నాపేగ

ఏకం వేద శుద్ధ్యన్యతమధారణా సర్వాత్నసిద్ధంతే చేసుకోధ్యాత అమాంతరేష్ తస్మాగ్రపిండం జోతి సమేక్షాత్మాధీస్వాహ రాజాధిరాజాయ పృతృవాహినే నమో వయం వేయీశ్వరణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ పశ్యం.

త్రిభువనగురుమీశం తిదేవం జనన మరణ దుఃఖ చేతదక్షం నమామి इसके बाद में पीछे चित्रम वटतरोर्मूले, जोर से बोलो चित्रम वटतरोर्मूले वृद्धाशिष्य।

శిష్యాస్తు చిన్న సంశయాః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నితయే

0: చతుర్దశం కాండం సమాప్తం.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

ಸೂರ್ಯಕಪಿಲಾಚಾರ್ಯ ನಮಃ, ಓಂ ಮಹರ್ಷಿ ಕಪಿಲಾಚಾರ್ಯಾಯ ನಮಃ, ಓಂ ವಿಶ್ವದೀಪ್ತಯೇ ನಮಃ, ಓಂ ತ್ರಿಲೋಚನಾಯ ನಮಃ, ಓಂ ಪಿನಾಕಪಾಣಯೇ ನಮಃ, ಓಂ ಭೂದೇವಾಯ ನಮಃ, ಓಂ ಸ್ವಸ್ತಿದಾಯ ನಮಃ, ಓಂ ಸ್ವಸ್ತಿಕೃತೇ ನಮಃ, ಓಂ ಸುಧಿಯೇ ನಮಃ, ಓಂ ಧಾತೃಧಾಮ್ನೇ ನಮಃ, ಓಂ ಧಾಮಕರಾಯ ನಮಃ, ಓಂ ಸವರ್ಗಾಯ ನಮಃ, ಓಂ ಸರ್ವಗೋಚರಾಯ ನಮಃ, ಓಂ ಬ್ರಹ್ಮಸೃಜೇ ನಮಃ, ಓಂ ವಿಶ್ವಸೃಜೇ ನಮಃ, ಓಂ ಸರ್ಗಾಯ ನಮಃ, ಓಂ ಕರ್ಣಿಕಾರಪ್ರಿಯಾಯ ನಮಃ, ಓಂ ಕವಯೇ ನಮಃ, ಓಂ ಶಾಖಾಯ ನಮಃ, ಓಂ ವಿಶಾಖಾಯ ನಮಃ, ಓಂ ಗೋಶಾಖಾಯ ಶಿವಾಯ ನಮಃ, ಓಂ ವಿಷಗಣುತ್ತಮಾಯ ನಮಃ, ಓಂ ಗಂಗಾಪ್ಲವೋದಕಾಯ ನಮಃ, ಓಂ ಭವ್ಯಾಯ ನಮಃ, ಓಂ ಪುಷ್ಕಲಾಯ ನಮಃ, ಓಂ ಸ್ಥಪತಯೇ ಸ್ಥಿರಾಯ ನಮಃ, ಓಂ ವಿಜಿತಾತ್ಮನೇ ನಮಃ, ಓಂ ವಿಧೇಯಾತ್ಮನೇ ನಮಃ, ಓಂ ಭೂತವಾಹನಸಾರತಯೇ ನಮಃ, ಓಂ ಸಘಣಾಯ ನಮಃ, ಓಂ ಗಣಕಾಯಾಯ ನಮಃ, ಓಂ ಸುಕೀರ್ತಯೇ ನಮಃ, ಓಂ ಛಿನ್ನಸಂಶಯಾಯ ನಮಃ, ಓಂ ಕಾಮದೇವಾಯ ನಮಃ, ಓಂ ಕಾಮಪಾಲಾಯ ನಮಃ, ಓಂ ಭಸ್ಮೋದ್ದೂಳಿತವಿಗ್ರಹಾಯ ನಮಃ, ಓಂ ಭಸ್ಮಪ್ರಿಯಾಯ ನಮಃ, ಓಂ ಕಾಮಿನೇ ನಮಃ, ಓಂ ಕಾಂತಾಯ ನಮಃ, ಓಂ ಕೃತಾಗಮಾಯ ನಮಃ, ಓಂ ಸಮಾವರ್ತಾಯ ನಮಃ, ಓಂ ನಿವೃತ್ತಾತ್ಮನೇ ನಮಃ, ಓಂ ಧರ್ಮಪುಂಜಾಯ ನಮಃ, ಓಂ ಸದಾಶಿವಾಯ ನಮಃ, ಓಂ ಅಕಲ್ಮಷಾಯ ನಮಃ, ಓಂ ಪುಣ್ಯಾತ್ಮನೇ ನಮಃ, ಓಂ ಚತುರ್ಬಾಹವೇ ನಮಃ, ಓಂ ದುರಾಸದಾಯ ನಮಃ, ಓಂ ದುರ್ಲಭಾಯ ನಮಃ, ಓಂ ದುರ್ಗಮಾಯ ನಮಃ, ಓಂ ದುರ್ಗಾಯ ನಮಃ, ಓಂ ಸರ್ವಾಯುಧ ವಿಶಾರದಾಯ ನಮಃ, ಓಂ ಅಧ್ಯಾತ್ಮಯೋಗನಿಲಯಾಯ ನಮಃ, ಓಂ ಸುತಂತವೇ ನಮಃ, ಓಂ ತಂತುವರ್ಧನಾಯ ನಮಃ, ಓಂ ಶುಭಾಂಗಾಯ ನಮಃ, ಓಂ ಲೋಕಸಾರಂಗಾಯ ನಮಃ, ಓಂ ಜಗದೀಶಾಯ ನಮಃ, ಓಂ ಜನಾರ್ದನಾಯ ನಮಃ, ಓಂ ಭಸ್ಮಶುದ್ಧಿಕರಾಯ ನಮಃ, ಓಂ ಅಮೇರವೇ ನಮಃ, ಓಂ ಓಜಸ್ವಿನೇ ನಮಃ, ಓಂ ಶುದ್ಧವಿಗ್ರಹಾಯ ನಮಃ, ಓಂ ಅಸಾಧ್ಯಾಯ ನಮಃ, ಓಂ ಸಾಧುಸಾಧ್ಯಾಯ ನಮಃ, ಓಂ ಭೃತ್ಯಮರ್ಕಟರೂಪಧೃಷೇ ನಮಃ, ಓಂ ಹಿರಣ್ಯರೇತಸೇ ನಮಃ, ಓಂ ಪೌರಾಣಾಯ ನಮಃ, ಓಂ ರಿಪುಜೀವಹರಾಯ ನಮಃ, ಓಂ ಬಲ್ಯೇ ನಮಃ, ಓಂ ಮಹಾಹೃದಾಯ ನಮಃ, ಓಂ ಮಹಾಗರ್ತಾಯ ನಮಃ, ಓಂ ಸಿದ್ಧವೃಂದಾರವಂದಿತಾಯ ನಮಃ, ಓಂ ವ್ಯಾಘ್ರಚರ್ಮಾಂಬರಾಯ ನಮಃ, ಓಂ ವ್ಯಾಳಿನೇ ನಮಃ, ಓಂ ಮಹಾಭೂತಾಯ ನಮಃ, ಓಂ ಮಹಾನಿಧಯೇ ನಮಃ, ಓಂ ಅಮೃತಾಯ ನಮಃ, ಓಂ ಅಮೃತಪಾಯ ನಮಃ, ಓಂ ಶ್ರೀಮತೇ ನಮಃ, ಓಂ ಪಾಂಚಜನ್ಯಾಯ ನಮಃ, ಓಂ ಪ್ರಭಂಜನಾಯ ನಮಃ, ಓಂ ಪಂಚವಿಂಶತಿತತ್ವಸ್ಥಾಯ ನಮಃ, ಓಂ ಪಾರಿಜಾತಾಯ ನಮಃ, ಓಂ ಪರಾತ್ಪರಾಯ ನಮಃ, ಓಂ ಸುಲಭಾಯ ನಮಃ, ಓಂ ಸುವ್ರತಾಯ ಶೂರಾಯ ನಮಃ, ಓಂ ವಾಂಗ್ಮಯೈಕ ನಿಧಯೇ ನಮಃ, ಓಂ ನಿಧಯೇ ನಮಃ, ಓಂ ವರ್ಣಾಶ್ರಮ ಗುರವೇ ನಮಃ, ಓಂ ವರ್ಣಿನೇ ನಮಃ, ಓಂ ಶತ್ರುಜಿತೇ ಶತ್ರುತಾಪನಾಯ ನಮಃ, ಓಂ ಆಶ್ರಮಾಯ ನಮಃ, ಓಂ ಕ್ಷಪಣಾಯ ನಮಃ, ಓಂ ಕ್ಷಾಮಾಯ ನಮಃ, ಓಂ ಜ್ಞಾನವತೇ ನಮಃ, ಓಂ ಅಚಲೇಶ್ವರಾಯ ನಮಃ, ಓಂ ಪ್ರಮಾಣಭೂತಾಯ ನಮಃ, ಓಂ ದುರ್ಜ್ಞೇಯಾಯ ನಮಃ, ಓಂ ಸುಪರ್ಣಾಯ ನಮಃ, ಓಂ ವಾಯುವಾಹನಾಯ ನಮಃ, ಓಂ ಧನುರ್ಧರಾಯ ಧನುರ್ವೇದಾಯ ನಮಃ, ಓಂ ಗುಣರಾಶಿ ಗುಣಾಕಾರಾಯ ನಮಃ, ಓಂ ಸತ್ಯಾಯ ಸತ್ಯಪರಾಯ ನಮಃ, ಓಂ ಅದೀನಾಯ ನಮಃ, ಓಂ ಧರ್ಮಾಂಗ ಧರ್ಮ ಸಾಧನಾಯ ನಮಃ, ಓಂ ಅನಂತದೃಷ್ಟಯೇ ನಮಃ, ಓಂ ಆನಂದಾಯ ನಮಃ, ಓಂ ದಂಡಾಯ ದಮಯಿತ್ರೇ ನಮಃ, ಓಂ ದಮಾಯ ನಮಃ, ಓಂ ಅಭಿಚಾರ್ಯಾಯ ಮಹಾಮಾಯಾಯ ನಮಃ, ಓಂ ವಿಶ್ವಕರ್ಮ ವಿಶಾರದಾಯ ನಮಃ, ಓಂ ವೀತರಾಗಾಯ ನಮಃ, ಓಂ ವಿನೀತಾತ್ಮನೇ ನಮಃ, ಓಂ ತಪಸ್ವಿನೇ ನಮಃ, ಓಂ ಭೂತಭಾವನಾಯ ನಮಃ, ಓಂ ಉನ್ಮತ್ತವೇಷಾಯ ಪ್ರಸನ್ನಾಯ ನಮಃ,
ఓం జితకామాయ నమః ఓం జితప్రియాయ నమః ఓం కళ్యాణ ప్రకృతయే నమః ఓం కల్పాయ నమః ఓం సర్వలోక ప్రజాపతయే నమః ఓం తరస్వినే నమః ఓం తారకాయ నమః ఓం ధీమతే నమః ఓం ప్రధాన ప్రభవే నమః ఓం అవ్యయాయ నమః ఓం లోకపాలాయ నమః ఓం అంతర్హితాత్మనే నమః ఓం కల్పాదయే నమః ఓం కమలేక్షణాయ నమః ఓం వేద శాస్త్రార్థ తత్వజ్ఞాయ నమః ఓం అనియమాయ నమః ఓం నియతాశ్రయాయ నమః ఓం చంద్రాయ నమః ఓం సూర్యాయ నమః ఓం శణయే నమః ఓం కేతవే నమః ఓం వరాంగాయ నమః ఓం విద్రుమచ్చవయే నమః ఓం భక్తివశ్యాయ నమః ఓం పరాయ బ్రహ్మణే నమః ఓం మృగబాణార్పణాయ నమః ఓం అణఘాయ నమః ఓం అద్రయే ద్రయాలయాయ నమః ఓం కాంతాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం జగద్గురవే నమః ఓం సర్వకర్మాలయాయ నమః ఓం తుష్టాయ నమః ఓం మాంగళ్యాయ మంగళావృతాయ నమః ఓం మహాతపసే నమః ఓం దీర్ఘతపసే నమః ఓం స్థవిష్ఠాయ నమః ఓం స్థవిరాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం అహ్నే నమః ఓం సంవత్సరాయ నమః ఓం వ్యాప్తయే నమః ఓం ప్రమాణాయ నమః ఓం పరమాయ నమః ఓం తపసే నమః ఓం సంవత్సరకరాయ నమః ఓం మంత్రప్రత్యయాయ నమః ఓం సర్వతాపనాయ నమః ఓం అజాయ నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం మహాతేజసే నమః ఓం మహాబలాయ నమః ఓం యోగినే యోగ్యాయ నమః

0: నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు శవనీయ నమస్సులు తెలియజేసుకుంటూ, అసౌ అంటే ఈయనే అన్నాడు. అది విశేషం. ఈయనే ఎందుకండి? ఇప్పుడు శివుడు నీలకంఠుడు సర్పాభరణుడు చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అని అనగలమా? ఈయనేని ఎవడి నేను చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అనంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేం ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని గాని శంఖ చక్రగదా పద్మధారిని గాని ఈయనే అనలేం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు ఏదో వైకుంఠవాసి కైలాసవాసి అంటున్నాం గాని ఈయనే అని అనగలమా అండి? ఈయనేని పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడు. అందుకు అదిగో ఆయన గారే ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే. అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని. అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయం అని. అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? నమస్తే రుద్రమన్యవ ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి, నాయన ఎక్కడో దూరంగా లేని నాయన, నీకు దగ్గరగే ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను. నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాన్ నుంచే వచ్చింది. మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించండి. మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా. మనం చూస్తున్న పంచభూతాలు గాని, ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది. అవి సంపాదించుకునే ఆహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ నిద్ర, వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన, పాలకుడు ఆయన, సంహారకుడు ఆయన. మూడు ఒప్పుకుంటాం కదా మనం. మూడు చేస్తున్నాడు ఆయన, పెంచుతున్నాడు. చివరికి సమయం ఎరిగి మొత్తం లాక్కుంటున్నాడు కూడా సూర్యశక్తిలో మనకి గోచరిస్తుంది. జలాల్ని వృద్ధి చేస్తాడు, జలాల్ని లాగుతున్నాడు. రెండు మూడు పనులు చేస్తున్నాడు. అందుకే మూడు పనులు చేస్తున్నప్పుడు మూడు పనులు బట్టి ఆయనకి త్రయీమూర్తి దివాకరహ అని కూడా మనం చెప్తున్నాం. అందుకు మీకు ఏ దేవతా లక్షణమైనా సూర్యుల్లోనే చూడొచ్చు. అందుకు ఏకం సత్వి ప్రాభుదావదంతి అనడంలో సూర్యశక్తి ఎన్ని విశేషాలుగా పనిచేస్తుందో మనకు సౌర అరుణ మంత్రములు చెప్తున్నాయి. ఆ రహస్యాన్ని సామాన్యుడికి కూడా అందజేయాలని మహర్షులు తపించిపోయి ఆదిత్య హృదయం మొదలైన వాటిలో కూడా మనకి తెలియజేస్తూ, ఏష బ్రహ్మాత విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమ సోమో యపాంపతి పితరో సువస్సాద్యా యశ్వనో మరుతో మనుగు వాయు వన్ని ప్రజా ప్రాణ ఉర్తికర్త ప్రభాకర. ఇవి చెప్పడంలో అర్థమేమిటి? ఇవి అభితో దిక్షుశ్రిత దిక్కుల అన్నిటి ఎందు కూడా ఈ వాతావరణాది రూప వ్యవస్థగా పంచభూతములుగా సౌరశక్తి మాత్రమే పనిచేస్తుంది. ఆ సౌరశక్తి మనలో కూడా ఉన్నది. ఆ సౌరశక్తే అందుకే ఆదిత్య మండల ఉపాసన ఉన్నదే. అది ఐహిక ప్రయోజనాల నుంచి బ్రహ్మ విద్య వరకు తీసుకువెడుతుంది. గనుకనే ఉపనిషత్తుల్లో ఛాందోగ్యం మొదలైన ఉపనిషత్తుల్లో కూడా అంతరాదిత్య ఉపాసన అని ఒకటి చెప్పారు. అంతరాదిత్య ఉపాసన ఇది చాలా విశేషం. అక్కడ ఆదిత్యుడు ఎలా పనిచేస్తున్నాడో నీ లోపల ఒకటి పనిచేస్తున్నవాడు ఉన్నాడు. కొంచెం ఏకాగ్రంగా వింటే మీరు ఎంత ఆనందిస్తారో ఈ విషయాన్ని. మన మహర్షుల యొక్క విజ్ఞానానికి రెండు చేతులు ఎత్తి దండం పెడతారు. అంత అందంగా చెప్తారు ఇక్కడ. వేదం సూర్య ఆత్మ జగత అని చెప్పింది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అని. అసలు ఆత్మ శరీరం ఈ వ్యవస్థ మీద కొంచెం అవగాహన ఉంటే మనకు సులభంగా అర్థమైపోతుంది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అంటే నీ జీవుడు నీ శరీరానికి ఎలాగ ఆత్మయ్యై ఉన్నాడో జగత్తుకి ఆయన ఎలా ఆత్మయ్యై ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు జగత్తంతా ఒక శరీరంగా భావిస్తున్నాం, దానికి ఆయన ఆత్మ అని తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మ వలె ప్రకాశిస్తూ ఉంటాడట చూడండి ఇక్కడ. అందుకే ఆ సూర్యుడు గురించి చెప్తూ ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అని అన్నారండి వేదం. ఎంత బాగా చెప్పింది. ఋగ్వేదంలో ఈ మాట ఉంటుంది, ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం. అంతేగాని ఇదమిత్తమని ఏ స్వరూపం మనం చెప్పగలం? ఆయన ఎలా కనబడుతున్నాడు? సూర్యుడు వాళ్ళు చాలా బాగున్నాడండి అంటే నీ కనబడుతున్న దాన్ని బట్టి నువ్వు అంటున్నావే గాని అది ఆయన యథార్థ స్వరూపం కాదు అని వేదం చెప్పింది. ఇది ఈ మంత్రం అనేవి పరిశీలించకుండా ఈ సైంటిస్టులు చెప్పక ముందు సూర్యుడు కదులుతున్నాడని, ఈ రథం ఇక్కడి నుంచి అక్కడికి వెళుతోందని నమ్మేవారు భారతీయులు అని రాస్తారు ఎవడో. మనం నిజమనుకుంటాం. కానీ నేనేం చెప్తున్నాడు? మనకి ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అంటున్నాడు. అంటే ఆయన యథార్థ స్వరూపం అది కాదు, నువ్వు భూమి నుంచి గమనిస్తున్నావు గనక నిట్నుంచడు కదులుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. దీన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక అందమైన భావన మీరు తీసుకురావచ్చు. అందుకు చెప్తున్నాను, ఇక్కడ భూమి కదులుతుంది, చూడండి ఎంత విశేషం, భూమి కదులుతుంది కానీ కదులుతుందంటే ఒప్పుకుంటామా? ఇప్పుడు భయపడతాం మేము, భూమి కదలడం లేదని అనుకుంటున్నాం, సూర్యుడు కదలడం లేదు ఒప్పుకుంటామా? కదులుతున్నాడనే అనిపిస్తాం. చూడండి, కదులుతున్న వస్తువు కదలకుండా ఉన్నట్లు కనిపిస్తున్నది, కదలని వస్తువు కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఆశ్చర్యం, ఇంత పట్టుకుని మనం ఈ జగత్తు కనిపించేదే కాదయ్యా అని చెప్పిన శంకరుల మాటను కాదనగలమా? ఇప్పుడు చెప్పండి ఏది స్వరూపం? అదే వేదం, తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. అది కదులుటలేదు, అది కదులుతున్నది, ఇలా చెప్పిందండి వేదం. ఇప్పుడు కదలని వాడు కదులుతున్నట్టు కనిపిస్తున్నాడు, కదులుతున్నది కదలనట్లు కనిపిస్తున్నది. ఇది మన శరీరం వైపు అప్లై చేయండి. శరీరం అనేటువంటిది నిజానికి జడం, అది అస్సలు కదలదు, దాని కదిలే లక్షణం లేదు. లోపల ఒకడు ఉన్నాడు ఆత్మ, ఆయన అస్సలు నిశ్చలంగా ఉన్నటువంటి వాడే. అలాగే భూమి కదలనిదే, సూర్యుడు కదలని వాడే. మీరు ఆలోచిస్తారు, అయ్యా భూమి కదులుతుంది మీరు కదలనట్టు ఎలా చెప్తున్నారు అంటే, సూర్యుడు పంపించినటువంటి చైతన్యము ఆకర్షణ మొదలైన శక్తులతో భూమి చలనం సాగిస్తోంది, కానీ దానంతట అది కదిలే శక్తి దానికి లేదు. ఇప్పుడు చెప్పండి భూమి కదులుతుందా? ఆ భూమిని కదిలిస్తున్నవాడు దాని యందు ప్రవేశించి కదిలించడం వల్ల కదులుతోంది గనక సూర్యుడు కదులుతున్నాడు ఒప్పుకోవాలి కదా. ఆయన కదిలించే శక్తి కలిగినప్పుడే కదా ఇది కదులుతోంది. అందుకు భూమిని కదిలించేదెవడు? ఆయన. ఆయన ఆకర్షణ శక్తిని గాని లోపలికి లాక్కుంటే ఈ భూమి అవుతుంది, ఆయన కడుపులో గెలు కూర్చుంటుంది, అవునా కదా. ఇంకా మీకు ఈ అంతరిక్ష శాస్త్రం గాని మీరు అధ్యయనం చేస్తే బ్లాక్ హోల్స్ మొదలైన సబ్జెక్టు చాలా వస్తుంది, ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదే మొన్న ఇటీవలే ఒక డెడ్ స్టార్ లోకి 300 మిలియన్ల సూర్యులు వెళ్ళిపోయేట. చూడండి ఇక్కడ విశేషం, అది ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. విశ్వం గురించి చెప్తే పిచ్చెక్కుతుంది మనకి, సైన్స్ సైన్స్ అని ప్రశ్నిస్తాం కానీ నిజంగా చెప్పడం మొదలెడితే పిచ్చెక్కుతాం. ఆ సైన్సే భారతీయ వేద విజ్ఞానం, మరేమిటో కథ. ఇక్కడ మీరు పరిశీలించితే భూమి కదులుతోంది అనుకున్నాం గాని కదలడం లేదు, కదిలించేది ఒకటి ఉంది. ఎవడు అంటే కదలకుండా ఉన్న సూర్యుడు కదిలిస్తున్నాడు. కదలకుండా ఉన్న సూర్యుడు కదలని జడలక్షణం గల పృథ్వీని చలింపజేస్తూ తిప్పుతున్నాడు అనేది సైంటిఫిక్ గా మనం ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా జడలక్షణం గల ఈ దేహంలో తన చైతన్యాన్ని ప్రవహింపజేస్తూ ఈ శరీరం కదలడం లేదండి అంటావా? కదులుతున్న శరీరమే ఒప్పుకుంటున్నాం. నిజంగా కదులుతుందా? నిజంగా కదిలితే ప్రాణం పోయిన వాడిని కదిలించి కదలమని లేవమని అనండి, కదలలేడే. ఎవడ లోపల ఒకడు ఉన్నాడు వాడు కదిలిస్తున్నాడు. ఈ కదిలిస్తున్నవాడు కదులుతున్నాడా? కదలట్లేదు. కదలట్లేదు, కదులుతున్నాడు. ఆ లోపల ఆత్మగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు తన చైతన్యాన్ని ప్రాణశక్తి ద్వారా ప్రతి ఇంద్రియంలో ప్రసరింపజేసి శరీరాన్ని కదిలిస్తున్నాడు. కదులుతోంది శరీరం అనుకుంటూ ఉన్నాం మనం, ఆ శరీరంలో వాడు కదులుతున్నాడు అనుకున్నాం, కానీ కదులుతున్న శరీరంలో కదలకుండా ఉండి కదిలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కదలడం లేదు, శరీరం కదలడం లేదు, కదులుతున్నట్టు కనిపిస్తోంది. అదే ఇక్కడ విశేషం, చైతన్య లక్షణం అంతా ఇక్కడ మన శరీరాన్ని ఆత్మని ఎలా అధ్యయనం చేసుకున్నామో, సూర్య ఆత్మా జగత. అందుకే వేదాంత విద్యను మనకి అరటిపండు పొడిచి పట్టినట్టు చెప్పడానికి సూర్యుడు సహకరించినట్టు మరి ఎవరు సహకరించరు. ఎప్పుడైనా సూర్యుడు గురించి చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు చెప్పుకోవచ్చు. ఈ వివరములన్నీ కూడా మనకి చెప్పబడుతూ వేదం అనేక రహస్యాలు చెప్పింది, సౌర విజ్ఞానం. అందుకే ఎలా కనపడుతున్నాడో అలా అంటున్నాం, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే. ఇది ఋగ్వేదంలో చెప్పబడినటువంటి విషయం, ఎలా కనపడుతున్నాడో తాదృగుచ్యతే, ఆ విధంగా మనం అంటున్నాం అనడంలో చాలు కదండి. ఇంత విశేషం చక్కగా చెప్పబడింది. ఈ విషయమే మొన్న ఈ మధ్య అణుశాస్త్రవేత్తలైనటువంటి డాక్టర్ రాబర్ట్ ఓపెన్ హేమర్ అనే ఒక ఆయన చెప్తాడు, అణువు గురించి చెప్తున్నాడు ఆయన. అణువులో ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కదులుతున్నాయా? కదలడం లేదుట. ఉన్నాయా? స్థిరంగా ఉన్నాయంటే ఉండడం లేదుట. అన్ని నో నో నో నో అని ఆన్సర్ చెప్పాడు అతనికి. ఏమిటి అంటే నిర్ధారించలేకపోతున్నావు అన్నాడు చివరికి. అంటే వేదం చెప్పిన నేతి నేతి అనే మాట అక్కడ కనిపిస్తుంది విశ్వంలో. అందుకే కదలిక కదలడం ఈ రెండు కూడా ఒక చిత్రమైన లీల మాత్రమే. అందుకే లోకవత్తు లీలా కైవల్యం అంది బ్రహ్మసూత్రములు. దీనినే శంకరుల వారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నటువంటి విషయం ఇది. ఇవన్నీ మనం కల్పించి చూసుకుంటే కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఆదిత్య అనేటటువంటి విషయంలో చెప్పారు. అంతరాదిత్య ఉపాసన అనడంలో నేను ఇదంతా వివరించడం జరిగింది. ఆ సూర్యభగవానుడికి జగత్తుకి ఉన్న రిలేషన్స్ చూసుకుని ఈ జగత్తునంతటిని సూర్యుడు ఎలా తన ప్రాణశక్తితో పరికి నడిపిస్తున్నాడు, నీ లోపల అంతర్యామయ్యి ఉన్న పరమాత్మ కూడా నీ శరీరాన్నంతటిని నడిపిస్తున్నాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, అదే విధంగా మెదడుకి ఆలోచించే శక్తిని, కాలికి కదిలే శక్తిని, చేతికి స్పర్శనిచ్చే శక్తిని, ఇన్నిటినీ ఇస్తున్నాడు ఆయన. కానీ ఇందువల్ల ఇవన్నీ నేను చేశాను గనక ఆయనే చేయించాడు అనడానికి మనకి లేదే. ఏ విధంగా సూర్యభగవానుడు తన కాంతి కిరణాలను అన్నిటి మీద ప్రసరించాడు. ఆయన ప్రసరించడం చేతనే పువ్వులు వికసించాయి. ఆయన ప్రసరించడం వల్ల మన నిద్ర లేచాం. ఆయన యొక్క కిరణశక్తిని గ్రహించే నదులు ప్రవహిస్తున్నాయి, సముద్రాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి చేత కదులుతున్నాయి. కానీ ఆయన కిరణాలు వేటి వేటి మీద పడుతున్నాయో అవన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ ఈ చెట్ల, ఈ పువ్వుల రంగులు ఆయనకు అంటట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జలముల యొక్క తడి ఆయనకు అంటట్లేదు. ఈ వీటి లక్షణం ఆయనకు అంటట్లేదు. ఆయన లేకపోతే మళ్ళీ ఇవేవీ లేవు. అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరము ద్వారా ఇన్ని చేస్తున్నా ఇవేవీ దానికి అంటట్లేదు. ఇలా మనం పరిశీలించి చూస్తే సూర్య ఆత్మా జగత, అందుకు అసౌ ఇక్కడే ఉన్నాడు అంటే ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని చెప్పడం ఇది విశేషం. అసౌ యస్తామ్రౌ అరుణంగుత బభ్రుస్సుమంగళ, నిద్రపోయాం లేచాం నడుస్తూ ఉన్నాం, ఆత్మ చైతన్యం మనలో ఉంచి ప్రసరింపబడింది. కానీ అసలు వాడు నిద్రపోలేదు. అంటే సూర్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు, ఒప్పుకుంటాం కదా. ఇవన్నీ మీరు ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. అందుకు ఆదిత్యుడు అక్కడ వ్యవస్థ ఇక్కడ వ్యవస్థ ఒక్కటే కనిపిస్తుంది మనకి. దీన్ని అంతరాదిత్యోపాసన అని మనం గమనించవచ్చు. అంతరాదిత్య అని ఎందుకన్నారు? ఇది ఒకటి చూడండి. దితి అంటే ఛేదించబడేది అని అర్థం. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది. ఆదిత్య అంటే ఛేదించడానికి వీలు లేనివాడు, అంటే అఖండమైన తేజస్వరూపుడు. సూర్యుని ఎవరు ముక్కలు చేయలేరు, అందుకే ఆదిత్యుడు. అలాగే మరో ఆదిత్యుడు లోపడున్నాడు, అఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అని గీతలో పరమాత్మ చెప్పాడు. ఆయన ఛేదించలేం తడపలేం అన్నవాడు, వాడు అసలాదిత్యుడు, వాడు అంతరాదిత్యుడు. ఆ అంతరాదిత్య తేజస్సు వల్ల మనం నడుస్తున్నటువంటి వాళ్ళం. అందుకే ఇది తెలియాలి అంటే ఆ సూర్యుణ్ణి అనుసరించి ఎవడు ఉపాసన చేస్తున్నాడో, ఆ సూర్య భగవానుల్లో ఉన్న పరమేశ్వరుని తెలుసుకుంటున్నాడో వాడు తెలుసుకోగలుగుతున్నాడు విషయాన్ని. అందుకే మన పెద్దవాళ్ళు సూర్యోదయాత్పూర్వం నిద్రలెమ్మని, ఆ సమయంలో ధ్యానం చేయమని, త్రిసంధ్యల్లోని సూర్యుణ్ణి ఉపాసించమని, నీ అభీష్ట దైవాన్నైనా సూర్యంలో దర్శించి ఉపాసించమని చెప్పారు. నీకు విష్ణువే పరదైవమైతే జయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృత శంఖ చక్ర ప్రార్థించుకో. కాదండి, మాకు అమ్మవారు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని తల్లి. కాదు కాదు, శివుడు సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం వ్యయం. పైగా నవగ్రహ శాస్త్రం మనం అధ్యయనం చేస్తే, జ్యోతిష్ శాస్త్రం వైపు వస్తే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ప్రత్యేదేవతను చెప్తూ వచ్చారు. ఆది గ్రహమైనటువంటి సూర్యభగవానుడికి ఎవరు అధిష్టానం మూలం అంటే ఆది దైవమైనటువంటి పరమశివుడు, ప్రథమో దైవ్యో భిషక్. అందుకే సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే రుద్రుణ్ణి ఉపాసన చేయాలి. ఆదివారానికి సూర్యుడని, సోమవారానికి లక్ష్మి అని లేదా గౌరీ అని, మంగళవారానికి సుబ్రహ్మణ్యుడని, బుధవారానికి విష్ణువని ఇలా ఒక్కొక్క దేవతని చెప్పారు. అలాగా ఆదివారానికి సూర్యుని చెప్పారు, మన శివుణ్ణి చెప్పారు. ఈ విధంగా సూర్యునికి శివునికి ఉన్న సంబంధాన్ని మనం గమనించుతున్నాం. అయితే సోమ మంగళ బుధవారాలు ఎవరివి? అవి కూడా సౌరశక్తి విశేషాలే. కానీ అప్పుడు కనబడినప్పుడు ఆ సూర్యుడే విష్ణువుగా, ఆ సూర్యుడే అమ్మగా ఇలా వివిధ రూపాలతో గోచరిస్తున్నాడు. అందుకే సూర్యుని మనం గమనించినప్పుడు ఏకత్వం తెలుస్తుంది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అనే మాట కూడా సూర్యుడితోనే చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత, అదే విషయం చెప్పారే అర్థం చేసుకోవడానికి. ఇదంతా కూడా ఏదో మన చమత్కారాలతో చెప్పట్లేదు, మన వేద భగవద్గీత పురాణాది ఇతిహాసాలన్నిటి ఆధారంగా మనం చెప్తున్నాం. అందుకు అసౌ యస్తామ్రౌ అరుణవు తభ్రుస్సు మంగళ. అసౌ ఈయనే, ఇంతసేపు మేము చెప్పిన రుద్రుడు గారు ఉన్నారే ఆయన, ఈయనే. ఈయన ఎలా ఉన్నాడు? తామ్రహ అరుణహ బభ్రుహు. మూడు విషయాలు చెప్పారు. అంటే ఉదేతి తామ్ ఉదేతి సవిత తామ్రస్ తామ్రస్తేతి చ అని శ్లోకం ఉంది. ఉదేతి సవిత తామ్రహ, సూర్యుడు ఉదయించినప్పుడు తామ్రవర్ణంతో ఉంటాట, పూర్తి రెడ్ కలర్, తర్వాత నెమ్మదిగా అరుణవర్ణం, తర్వాత నెమ్మదిగా బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకు ఆ మూడు వర్ణములుగా మారుతున్న సూర్య భగవానుడు యొక్క విశేషం చెప్తున్నారు. మనకు ఒకటే వర్ణం తెలుసు, ఎందుకంటే అంత పొద్దున్న లేచేప్పుడు చూడమని, పొద్దున్న లేచేవాడు మూడింటినీ అబ్జర్వ్ చేయొచ్చు, తామ్ర అరుణ సుమంగళ. ఇంకా దీనిలో చాలా ఫిలాసఫీ ఉందనుకోండి. చైతన్యం వ్యక్తీకరణ ప్రథమ వ్యక్తీకరణలో ఉండాది, ఆ రెడ్డిష్నెస్ దానిలో సర్వం దాగి ఉంటాయి, అందులోంచి క్రమంగా విస్తృతి చెంది శక్తులన్నీ వస్తాయి. కనుక ఆ రెడ్డిష్ అనేది ఒక బీజప్రాయమైన ఒక అవస్థ, అందులోంచి స్పందన వల్ల వచ్చే రంగు ఎరుపు, స్పందించగానే ఆ ఎర్రని తనం బయటపడుతుంది, అది విస్తృతంగా వస్తుంది. అందుకే ఆ ప్రథమ వర్ణం వర్ణానామాద్యం లోహితం అని చెప్పినటువంటి శాస్త్రరీత్యా ఆ లోహిత వర్ణాన్నే మనం అరుణ అని అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. పాటలు ఈ కుసుమ ప్రభ ఇత్యాది విషయాలన్నీ కూడా అందులో సంకేతములు. మొత్తానికి ఆ సూర్యస్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం ఇన్ని రూపములుగా కొలుచుకుంటున్నాం. పరమశివుడు రుద్రుడు సూర్యస్వరూపంగా మొదట తామ్రవర్ణంలో, తర్వాత అరుణవర్ణంలో, తర్వాత వభ్రువర్ణంలో గోచరిస్తున్నాడు. ఇన్ని రకములుగా గోచరించినప్పటికీ అలాగే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు సూర్య భగవానుడు. ఎప్పుడూ ప్రచండంగా ఉండడు, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండడు ఆయన, ఆయా కాలధర్మాలు బట్టి. ఆ ప్రచండతని ప్రసన్నతని మనం ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించుకున్నా అని పట్టించుకోరు, ఎందుకు అలా పనిచేయాలో ఆయనకు తెలుసు. నేను ఇలా ప్రచండంగా ప్రకాశించడం చేత ఎవడికి మేలు చేయబోతున్నాను, ఎప్పటికి మేలు చేయబోతున్నాను అనే విషయం నాకు తెలుసు అంటాడు సూర్యుడు. ఆయనకు తెలుసు ఇంత తీవ్రంగా ఎందుకు మండుతున్నావయ్యా అంటే, తర్వాత వచ్చే కాలంలో నీకు అంత వర్షం కావాలి గనక అంటాడు ఆయన. ఆయనకు తెలుసు ఇక్కడ తీసుకోవడం, దాన్ని ఏ విధంగా మళ్ళీ వ్యవస్థ చేసి భూమి మీదకు పంపాలని తెలుసు. అందుకే గ్రహించడం, తిరిగి పంపించడం అనే వ్యవస్థలో ఎప్పుడు ఎలా ప్రకాశించాలో తెలుసు. ఆ స్వామి ఒక్క రోజులో మనం గమనించినప్పుడు మూడు విధములుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎన్ని రకములుగా ప్రకాశించినా ఆయన స్వభావం ఏమిటి? సుమంగళః. ఆయన ఎప్పుడు సుమంగళః, లోకానికి హితకారకుడయ్యా. అందుకే సూర్యుడు జగద్బాంధవుడు, కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం. ఎంత చక్కగా పిలుచుకుంటారండి మన భారతీయులు సూర్యుణ్ణి. ఆయన వస్తున్నాడంటే చాలు, అంతవరకు అప్పటికే స్నానం చేసి సిద్ధంగా ఉంటారు. ఆ వస్తున్న స్వామిని చూడగానే భారతీయులు జలములు తీసుకుని ఆహ్వానిస్తూ అర్ఘ్యప్రదానం చేస్తారు. వారి వారికి ఉపదేశింపబడ్డ మార్గాలు ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నారు. అంటే ఆయన రాకముందే రెడీ అయిపోతున్నారు వీళ్ళు. ఒక మహానుభావుడు మన ఇంటికి వస్తాడని కబురు తెలియగానే ఆయన ఇంటికొచ్చి తలుపు దిశగా వచ్చారా అని ఆవలించి వచ్చి కూర్చోండి అని వాళ్ళ ముందు చీపురు పట్టుకుని తుడుస్తామా చెప్పండి. వాళ్ళు రాకముందే ఫుల్ ప్రిపేర్డ్. అందుకే భారతదేశం సూర్య భగవానుడు రాకముందే తెరచిన తలుపులతో, కడిగిన గుమ్మాలతో, దిద్దిన రంగవల్లలతో ఆయనకి స్వాగతాలు పలికింది. వీళ్ళెప్పుడూ భారతులు, వెలుగు మీద ఆసక్తి కలిగిన వారు, చీకట్లో మగ్గిపోవాలనుకునేవారు కారు, అర్ధరాత్రి 12 గంటలకి డేట్ను మార్చుకునేవాళ్లు కారు భారతీయులు. వాళ్ళు సూర్యుడు ఉదయంతో మా రోజు మొదలైందంటారు. కర్మసాక్షి చూస్తేనే మాకు రోజు, కర్మసాక్షి లేకపోతే మేము కర్మ చెయ్యం, మా కర్మలకు సాక్షి ఆయన అన్నటువంటి వారు. అందుకే ప్రతి పిట్ట ప్రతి జంతువు సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే గోళ్లకు వెళ్ళిపోతాయి, మౌనం వహిస్తాయి. ప్రకృతి యొక్క ధర్మం అది, సూర్యుడికి అనుగుణంగా స్పందిస్తాయి. మనమేమో తెలివైన వాళ్ళం అనుకుని ప్రకృతి విరుద్ధంగా సూర్యుడు అస్తమించాక కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం. సూర్యుడు అస్తమించాక చేయవలసిన కార్యక్రమం ఒక్కటే, అంతరవలోకన. సూర్యుడు ఉదయించినప్పుడు చేయవలసింది ఆ అంతర్గతంగా సంపాదించిన శక్తితో బాహ్యానికి చేయవలసిన సత్కార్యాలన్నీ చేస్తూ బాగుపడ్డాం. ఈ ఒక్క గొప్ప వ్యవస్థని ఏర్పాటు చేశారు. అందుకే భారతీయుల ప్రతి కదలికలో ఒక వైదిక జీవన విధానం ఉంది. అందుకే వేదాలనేవి ఎవరో ఒక వర్గం వారి సొత్తు కాదు, భారతీయుల సొత్తు అది. భారతీయులందరూ వైదిక మతస్థులే. అయితే దాన్ని అధ్యయనం అధ్యాపనం చేయడం కొందరి పని, ఆ జ్ఞానాన్ని పంచి అందరూ ఆచరించడం అందరి పని. అందుకే భారతీయ ప్రతి ఆచారంలో కూడా వేద ధర్మమే కనిపిస్తుంది. అందుకు సూర్య భగవాన్ అబ్జర్వ్ చేస్తూ అసౌయస్తామ్రౌ అరుణ ఉతభ భృస్సుమంగళ, ఆయన శక్తులే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి అని వివరించి అటు తర్వాత మంత్రం ఇంకా అందంగా సూర్య భగవాన్ని ఆవిష్కరిస్తోంది చూడండి. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతయినం గోప అదృశన్ నదృశన్నుదహార్య ఉతయినం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. ఇది తర్వాతి మాట. మళ్లీ అసౌ అనే మొదలు పెట్టింది. అంటే మనం పోల్చుకోవాలి ఆ శబ్దం బట్టి. వేద సంప్రదాయం అంటారు దీన్ని, వేదాలకు సంప్రదాయం ఉంది. ఈ శబ్దం ప్రయోగించిందంటే వేదం యొక్క అలవాటు తెలుసుకోవాలి మనం. ఒక మనిషి మాట్లాడుతున్న బట్టి, వాడు అలవాటు బట్టి ఆ మాట్లాడేది ఉంటే వాడి ఉద్దేశం ఇది అని తెలుసుకోవాలి. అందుకే వేదం అసౌ అనే మాట ఒక అలవాటు బట్టి మాట్లాడుతుంది. సూర్యుడు గురించి చెప్పేటప్పుడు అసౌ అనడం దానికి అలవాటు వేదానికి. అందుకే మళ్ళీ అసౌ అన్నది ఇక్కడ కూడా అసౌ యహ అవసర్పతి అంటే కదులుతూ వెళుతున్నటువంటి వాడు. సర్ప అంటే కదులుట. ఎలా కదులుతున్నాడు? అవసర్పత, అనిష్టంగా కదులుతున్నాడు. ఆయన కదలికి ఇదైనా ఎవడ నిర్ణయించగలడు? ఏది ఇందాక చెప్పినట్టు సూర్యుడు కదులుతున్నాడా కదలని లేదా అనద్దు. సూర్యుడు కదలకపోయినా మనకు తెలిసి ఆయన కిరణ శక్తులు కదిలి ఇక్కడ దాకా వస్తేనే మన వ్యవహారాలు సాగుతున్నాయి కదా. అందుకు కదులుతున్నాడు అంటే ఆయన కిరణ శక్తులు మొదలైనవన్నీ చలిస్తూ ఉన్నాయి అని అర్థం. రథంలో కూర్చున్నవాడు కదలడు, రథం కదులుతుంది. అవునా లేదా? గుర్రాలు కదులుతాయి. అలాగే సూర్యుడు కదలకపోయినా ఆయన నుంచి ప్రసరింపబడుతున్న కిరణ జాలములన్నీ కదిలి వస్తున్నాయట. అందుకే ఆ కిరణ జాలాలకు అశ్వములు అని పేర్లు. ఎన్ని అశ్వాలండి? ఏకో అశ్వో సప్తనామా వేదం చెప్పింది. ఒకే గుర్రానికి ఏడు అని పేరుట. ఇదేమిటండి, ఒక్క గుర్రానికి ఏడు అని పేరేమిటి? కాంతి సిద్ధాంతం చెప్పింది వేదం. అక్కడ ఒక్క కాంతిని విశ్లేషిస్తే సప్తవర్ణాలు అవుతుంది. అందుకే ఏకో అశ్వో సప్తనామ, ఒక్క అశ్వమే సప్తమైంది. కానీ సప్త కాదు నిజానికి ఏకం. ఇది మనకు తెలిసిన విషయమే. ఆ వాటిని ఇంకా ఎనలైజ్ చేస్తే సప్త నుంచి ఎన్ని పుడతాయో మనకు తెలియదు. అందుకే బహువర్ణాలను కూడా వర్ణిస్తూ వచ్చిందనమాట. అందుకే ఒకే వర్ణం ఏడై రావడమే సప్తాశ్వములు అంటే. అయితే అశ్వం అనే పేరు ఎందుకు పెట్టారు? అశ్వం అంటే అర్థమేమిటి? అశ్వం కాంతి కిరణానికి వేదం చెప్పిన శబ్దం. అశువ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వ అనే శబ్దం పుట్టింది. అశు అంటే దీని నుంచి ఆసు అనే మాట కూడా మీకు వచ్చింది. ఆసుక విత్తం మాట విన్నారు కదా. ఎందుకంటే ఆసుక విత్తంతో తలలు బొప్పు కట్టిన వాళ్ళు బాగా ఉంటారు. అందుకే పేరు గుర్తుంటుంది చాలా మందికి. అశు ఆసు, ఆసు అంటే వెంటనే అని అర్థం. అలాగే అశు వెంటనే వ్యాపించుట అని అర్థం. అంటే అతి వేగంగా వెళ్ళగలిగేది, అతి వేగంగా వ్యాపించగలిగేది ఏదో అది అశ్వ అని చెప్పబడుతుంది. అందుకే కాంతి కిరణాలకి అశ్వములు అని పేర్లు. అశువ్యాప్తవు అనే ధాతువు నుంచి. చూడండి వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. బహువర్ణములైన కాంతుల్ని వెదజల్లుతూ వచ్చే పరమేశ్వరుడు ఆయన. అందుకే అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత. నీలగ్రీవ అంటే నీలకంఠుడైనటువంటి వాడు, విలోహిత బాగా ఎర్రగా ఉన్నటువంటి వాడు. పరమేశ్వరుడికి రెండు స్వరూపాలు ఇక్కడ చూపిస్తున్నారు. నీలగ్రీవుడు అంటే విషాన్ని ధరించి నీలవర్ణంతో ప్రకాశిస్తున్నవాడు. విలోహిత రెడ్డిష్ట అంటే ఆయన పింగళ జటలు ఇవన్నీ ఉన్నాయి. మీరు రెండు పరిశీలించి చూస్తే నీలకంఠం, ఎర్రని జడలు, విలోహిత ఈ రెండూ చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ నీల శబ్దం జలవాచకమైతే సూర్యకిరణ అంతర్గర్భితంగా ఈ జలములు అన్ని దాగి ఉంటాయి. అదేవిధంగా ఆయన కిరణాల్లో రెడ్డిష్ అగ్ని లక్షణం బాగా ఉన్నది విలోహిత అనడంలో. అలాగే మీకు అల్ట్రావైలెట్ రేస్, అతినీల లోహిత కిరణములు వీటి విన్నారే, ఆ శబ్దాలు మీకు ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. ఇవి కిరణ శక్తులే నీలగ్రీవ విలోహిత అని చెప్పబడుతున్నది. అంటే పరమేశ్వరుడు సూర్యమండలాంతర్వర్తి అయి గోచరిస్తున్నాడు. అందుకే పద్మపురాణంలో శివుడు ఒక మాట చెప్తాడు ఉపాసన గురించి శివగీతలో. ఏమనంటే, నన్ను ధ్యానించాలి అంటే అనేక లింగముల యందు ఆవాహన చేసి ధ్యానించండి. నేను స్వయంభూగా వెలిసినటువంటి జ్యోతిర్లింగములు మొదలైన వాటి యందు ఆరాధించాడు. ఎందుకంటే ప్రతిదానిలోనూ నేనే లీనమై ఉన్నాను కనుక నువ్వు దేన్నైనా లింగంగా ఆరాధించచ్చు. పరమేశ్వరుడు దేనిలో లీనమై ఉన్నాడో దానికి లింగం అని పేరు. లింగం అంటే మరేమిటో కాదు. పరమేశ్వరుడు జ్యోతిర్లింగం అని మనం భావించినప్పుడు జ్యోతిస్వరూపంగా దీనిలో లీనమై ఉన్నాడు అని అర్థం. అలాగే మనం దేన్ని భావిస్తున్నామో దాని లింగం అని ఎందుకంటున్నామంటే పరమేశ్వర చైతన్యాన్ని దానిలో లీనమైనట్లుగా మనం దర్శించి ఉపాసిస్తున్నాం గనక దానికి లింగం అని పేరు. ఇలాగ పరమేశ్వరుడు లింగమై భాషించుతూ ఉన్నటువంటి విషయాలు మనం తీసుకుంటే ఎప్పుడు ఉదయాన్న ఒక మహాలింగం వస్తుందిట. ఆ మహాలింగమే సూర్యుడు. సూర్యుడు లింగస్వరూపుడు. అందుకే శివుణ్ణి అష్టమూర్తుల్లో ఒకటి సూర్యుడు అని చెప్తున్నాం. అందుకే సూర్యలింగం ఆయన. సూర్యలింగం అని పేరు పెట్టుకున్నటువంటి వారు కూడా మనకు కనిపిస్తారు. సూర్యుడు లింగం, లింగాకారం అవునా కాదా చెప్పండి. నిజంగా జ్యోతిర్లింగం అంటే అంతకంటే జ్యోతిర్లింగాన్ని మనం చూడగలమా చెప్పండి, ఉంటే చెప్పండి. అందుకు ప్రతి వారిని ఉదయాన్నే వచ్చి ఆ జ్యోతిర్లింగం తట్టి లేపుతుంది. గుర్తించలేకపోతున్నాం మనం. ఆ ఇలా గుర్తించలేని వాడు సాక్షాత్తు శివుడు వచ్చినా గుర్తించలేడు, గుర్తుపెట్టుకోండి. సాక్షాత్ శివుడు వచ్చినా గుర్తించలేడు. శివుణ్ణి గుర్తించగలిగేవాడు పొద్దున్నే లేచి డాన్స్ చేస్తాడు, ఎందుకంటే నా శివుడు వచ్చాడు నన్ను కాపాడడానికి. ఎప్పుడైతే నా స్వామి వచ్చాడని తెలుసుకున్నాడో వెంటనే ఆయన వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాడుగా గిరీశ ఉన్నతంలోంచి. ఇంకా వాడు అబద్ధాలు అడగలడా? వాడు పాపకర్మ చేయగలడా? వాడు భయపడగలడా? అధైర్యపడగలడా? నా స్వామి అక్కడి నుంచి వచ్చి తన వెలుగుల చేతులు చాచి మరీ నన్ను నిమిరి తట్టి నన్ను గమనిస్తూ నా కోసం ఈ పంటలు పండించి నా కడుపు నింపి నా కోసం అంత చేస్తున్న ఆ సూర్యలింగ స్వరూపుడు పరమేశ్వరుడు ఉన్నాడే, ఎందుకయ్యా గుండ్రంగా మారిపోయాడు? మీరు గుండ్రపుడు వస్తువు గరగరగరగర తిరిగి రాగలదు, అదే అయితే మీరు మామూలు వస్తువు అయితే వెళ్ళలేదు. అది ఆయన అంత తొందరగా రాగలడు. రోలింగ్ స్టోన్ అంటారే ఆయన ఆ వేగం రావడం ఆ లక్షణం. అలా పరమేశ్వరుడు సూర్య రూపంలో నన్ను అనుగ్రహిస్తున్నాడు. ఇది తెలిస్తే చాలండి, ఉదయం లేచిన వెంటనే ఆ పరమేశ్వరుని సూర్యమండలంలో నమస్కరించుకుంటే ఇంకేం కావాలి? అందుకే అక్కడ చెప్తాడు శివగీతలో పరమేశ్వరుడు, ఎవరైతే నన్ను సూర్యమండలంలో ధ్యానించి నా మంత్రాన్ని గాని నా స్తోత్రాన్ని గాని చదువుతారో వారు నాయందే ప్రవేశిస్తారు. అంటే శివ సాయుధ్యం చెందుతారట. ఎలా చెందుతారంటే గొప్ప ఉపమానం కూడా వాడాడు ఆయన, గృహం గృహపతి యథా అన్నాడు. ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్లుగా వాడు నాలోకి వస్తాడు అని చెప్పారండి. సాయుధ్యం అంటే అదే. అంటే అంత చరువు చొరవ చనువు రెండిటితో వెళ్ళిపోతాడు శివుడి దగ్గరికి. అందుకని శివుడి దగ్గరికి వచ్చామే, లోపలికి ఎలా ఉందా? ఏమీ లేదు, హాయిగా వెళ్ళిపోతాం. ఎలాగో అంటే ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్టుగా వాడిది ఆ ఇల్లు, హాయిగా వెళ్తాడు. తలుపు ఓరగా తెరుచుంటే మే కమిన్ అని వెళ్తాడా అండి? వెళ్ళాడా అంటే వాడు ఇంటివాడు కాదని అర్థం. లేదో కొంచెం అటు ఇటు చూసుకుంటూ తలుపు తోద్దామా లేదా అని ఆలోచిస్తున్నట్టు అలా చూసేవాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం. హాయిగా ఎవడు వెళ్ళిపోతాడు? ఆ ఇల్లు ఎవడితో వాడు వెళ్తాడట. అలాగే అలా శివుడిలోకి అలా వెళ్ళిపోతాడట. అంటే శివుడు మనవాడు, మన అసలైన చోటది, మనకు నిజమైన చోటది, మనకి స్వాభావికమైన చోటది, మనకు చొరవైన చోటది, చనువైన చోటది. కానీ మన అజ్ఞానంతో అది మంది కాదేమో అని భయపడి కూర్చున్నాం. ఆ అజ్ఞానం పోవాలి అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని ఆరాధన చేస్తే నా అతడి సహజమైన చోటు నేనే అని తెలుసుకుని వాడు స్వాభావికమైనటువంటి ఆత్మస్వరూపంగా అర్థం చేసుకుని వాడు నన్ను చెందుతున్నాడు అని పరమేశ్వరుడు పద్మపురాణంలో శివగీతలో చెప్పారు. అందుకు అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత. ఇక్కడ నువ్వు నమస్కరిస్తున్న రుద్రుడు ఎక్కడో లేడయ్యా, ఆ దగ్గరున్నాడు అని చెప్తోంది వేదం. అందుకే ఉతైనం గోపా అదృశన్న అదృశన్ను దహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిన. ఇది విశేషం ఇక్కడ చెప్తున్నది. ఉత ఏనం ఇంకా ఏనం ఈయనను ఎవరు చూస్తున్నారు? గోపాహ ఉదహార్య అదృశన్. గోపకులు ఉదహార్యులు కూడా చూస్తున్నారు ఆయన్ని. గోపకులు అంటే పాలు మొదలైనవి తీసుకెళ్లేవారు, ఉదహార్య అంటే నీళ్లు మొదలైనవి మోసుకు వెళ్లేవారు. ఇది ఒక వ్యాఖ్యానం, దీన్ని మనం గమనిద్దాం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.
2: శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. శివమయమైన సభా సదస్సుకు సవనీయ నమస్సులు. మాణిక్యవాచకుడు హృదయంలో శివదర్శనం చేసుకుంటూ తన్మయుడే పాటలు పాడుకుంటున్నట్ట. అదేం పాట పాడుతున్నాడో ఆయనకే తెలియదు, పరవశించి పాడుకుంటున్నాడు. పాడింది తర్వాత దాచుకుందామని కూడా ఆయనకు తెలియదు, పాటలన్నీ అయిపోయే ఊరుకున్నాడని. ఈయన పాటలన్నీ పాడుతుంటే అక్కడికి వచ్చి మొత్తం రాసుకున్నట్టు శివుడు. శివుడు రాసుకున్నట్ట ఆ పాటలన్నీ రాసుకుని చివరికి సంతకం కూడా చేసేట శివుడు. విశేషించాడు, చేసి అంతర్ధానం అయిపోయాడు. ఆయన ఈ పాట రాసినట్టు తెలియదు, ఈ విషయాలు ఏవి ఆయనకు తెలియదు. ఈ లోపల ఉదయాన్నే అర్చకులు వెళ్ళి తలుపులు తెరిచి ఆ స్వామిని కొలుచుకోవడానికి వెళ్ళేటప్పటికల్లా చిదంబరం మామూలు క్షేత్రం కాదు, దేవతలు నిర్మించిన మహాక్షేత్రం, సామాన్యమైనది కాదు. ఇప్పటికీ ఆ శక్తి కనబడుతుంది మనకి. స్వామి ముందు 5 మెట్లు ఉంటాయి సరిగ్గా, అంటే పంచాక్షరి ద్వారా స్వామి గోచరమవుతాడని చెప్పడానికి పంచాక్షర సోపానములు ఉన్నాయి, 5 మెట్లు ఉంటాయి. ఆ మెట్ల వద్ద కొన్ని పత్రములు వ్రాసిపడి ఉన్నాయట. ఆ పత్రములు చూస్తే అవి భూలోక పత్రాలు లేవు, దివ్యంగా ఉన్నాయి పత్రాలు. దాని మీద ఏదో చక్కటి రాత చివరి సంతకం ఉంది.
3: వెంటనే ఈ అర్చకులు పట్టుకుని వచ్చి నిత్యం మాణిక్యవాచకుడు యొక్క స్థుతిని చూస్తున్నారు గనక దీని అర్థం ఏమిటి అని అడిగేస్తా. అది చదవగానే ఈయన కళ్ళ నీళ్ళు వచ్చాయి. నేను స్వామి కోసం రాసిన పాఠాన్ని ఆయన భద్రపరిచేయడాన్ని సరే అర్థం చెప్తాను రండి అన్నట్ట. వీళ్ళందరూ వస్తున్నారు, ఈయన వాళ్ళ ముందు నడుస్తున్నాడు. శివుడు సంకీర్తన చేసుకుంటున్నాడు నటరాజస్వామిని. అలా వచ్చి ఆ నటరాజస్వామి ఎదురుగా నిలబడ్డాడు. నిలబడి వీటన్నిటికీ అర్థం అదిగో ఆయన అని చూపించట. అందరూ చూస్తూ ఉంటే ఈయన మహాజ్యోతిగా మారి ఆయనలో లీనమైపోయాడు. వీళ్ళందరూ చూస్తుంటే మాణిక్యవాచకర్ ఇలాగా ఆ మాణిక్యవాచకర్ని అనుగ్రహించితే ఆ మాణిక్యవాచకర్ మాణిక్యముళ్ళంటి వచనాలు పలికిన మహానుభావుడు పలుకులు ఇప్పటికీ తమిళనాడ పారాయణ గ్రంథాలుగా ఉన్నాయి. అంత విశిష్టమైనటువంటి రచనలు, ఒక్కొక్క అక్షరంలో ఆ శివతాండవమునకు దర్శనమిస్తుంది. అలాంటి మహాత్ముడు రచించాడు. అంతేకాదు ఆయన ఇలా శివారాధన చేస్తూ ఆయన యొక్క శక్తి వల్ల, ఒక్క భక్తుడి వల్ల భగవంతుడి శక్తి విశ్వవ్యాప్తం అవుతుంది భక్తుడి వల్ల. అందువల్ల ఈయన వల్ల శివతత్వ శక్తి వ్యాపించిందిట. ఆ సమయంలో సింహళ దేశంలో ఒకనొక తమిళుడు అక్కడ ఉండేవాడు, ద్రవిడ దేశస్థుడు సింహళ దేశంలో. అతడు వ్యాపార నిమిత్తం ఈ తమిళ రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళాడు అతను. అయితే ఆయనకి చిదంబరం అంటే చాలా ప్రీతి. ఎప్పుడు వెళ్ళినా పొన్నాంబళం పొన్నాంబళనాథర్ పొన్నాంబళనాథర్ అని స్తోత్రం చేసేవట. పొన్నాంబళనాథర్ అంటే కనక సభాపతి కనక సభాపతి కనక సభాపతి. అప్పయ్య దీక్షితులు కూడా కనక సభాపతి మీద సంస్కృతంలో రచనలు చేశారు ఆయన. అలాంటి కనక సభాపతిని ఎప్పుడూ తలంచుకునేవట. అయితే భారతదేశానికి కొన్ని సహస్రాబ్దాలుగా అది ఏమి దౌర్భాగ్యమో కానీ మన దౌర్భాగ్యం ఇంకేం కాదు, అవైదిక భావనలతో కూడిన మతాలు ముందు ఇక్కడి నుంచి పుట్టుకొచ్చి తర్వాత విదేశాల నుంచి దాడి చేసి మళ్ళీ ఇటీవల కాలంలో వేద మతంలోనే అవైదిక భావనలు పుడుతూ ఉన్నాయి. అసలైన శుద్ధ వైదిక ధర్మం దెబ్బతింటుంది. అలాంటి కాలం అంతకు ముందే దాపురించింది. ఆ సమయంలో ఈ భారత భూమిలోనే జన్మించిన ఒక అవైదిక మతం, అది సింహళ దేశంలో వ్యాప్తి చెందింది. ఎప్పుడైనా సరే మతం వ్యాప్తి చెందాలంటే ప్రభుత్వాన్ని పట్టుకోవాలి. అందువల్ల ఆ సింహళ దేశ ప్రభువు కూడా ఆ అవైదిక మతం పట్ల వ్యామోహితుడై రాజ్యమంతా అవైదిక మతాన్నే వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇతడు ఎప్పుడు పొన్నాంబళనాథర్ పొన్నాంబళనాథర్ అంటే ఈ అవైదిక మత గురువులకు చాలా కోపం వచ్చింది. వాళ్ళ మతం ఎక్కడ దెబ్బతింటుందో అని వెంటనే వాళ్ళు ఈయన గురించి ఫిర్యాదు చేశారట రాజుగారికి. పొన్నాంబళనాథర్ అంటున్నాడు, వాడిని శిక్షించాలి, మన దేశంలో వచ్చి ఆ వైదికమైనటువంటి శివశబ్దం పలకడం ఏమిటి అని. వెంటనే అతన్ని పిలుచుకొచ్చి నేను శిక్షిస్తున్నావు అని అంటే, మీరెన్ని శిక్షించినా నా పొన్నాంబళనాథర్ నన్ను రక్షిస్తాడన్నట్ట. ఇతనికి చాలా ఆశ్చర్యం వేసింది. రాజదండనికి కూడా వెరవడం లేదంటే ఇతడు దేన్ని చూసుకు ఇంత ధైర్యంగా ఉన్నాడని. ఎక్కడున్నాడు పొన్నాంబళనాథర్ అంటే చిదంబరంలో ఉన్నాడు. ఎప్పుడు ఆయన్ని నేను తలంచుకుంటానంటే ఎందుకైనా మంచిది, ఇంత చెప్తున్నాడంటే పరిశీలిద్దామని బుద్ధి పుట్టింది రాజుగారికి. బయలుదేరుతున్నాడు. బయలుదేరుతూ ఆయనతో పాటు తన గురువైనటువంటి ఒక భిక్షకుణ్ణి పట్టుకున్నట్ట. ఆ భిక్షువు ఈయన. అంతేకాక రాజుగారికి ఒక కుమార్తె ఉండేది, మోగగా ఉండేటువంటిది. ఆ మోగదైనటువంటి కుమార్తె. వీళ్ళు ముగ్గురు కలిసి బయలుదేరారు. ఆ బయలుదేరి చిదంబరానికి వాళ్ళు వచ్చేటప్పటికల్లా అక్కడున్న దీక్షితులందరూ కూడా వెళ్ళి శివుడితో మొరపెట్టుకున్నారు. ఈ విధంగా అవైదిక మతానికి సంబంధించిన రాజు వాళ్ళందరూ కూడా నీ మహిమను పరీక్షించడానికి వస్తున్నారు స్వామి, నువ్వు రుజువు చేసుకో. ఎందుకంటే తన మహిమను రుజువు చేసుకోవాల్సిన అవసరం భగవంతుడికి ఎప్పుడు నిజానికి లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడి గురించి తెలియకపోతే ఎలాగా అని. మనం తెలుసుకోకపోతే స్వామికి ఏం నష్టం లేదు. ఒక యోగే తన గురించి పట్టించుకోకపోయినా పట్టించుకోడు, మరి యోగీశ్వరేశ్వరుడిని శివుడు పట్టించుకోవాలా? కానీ ఆయన పట్టించుకున్నవాడు బాగుపడతాడు గనక లోకం ఆయన్ని పట్టించుకుని బాగుపడాలనే ఉద్దేశం ఉన్న లోక శుభాకాంక్ష కోరుకునే మహాత్ముడు ఆయన పట్టించుకుంటాడు, లోకానికి పట్టిస్తాడు. అలాంటి మహాత్ములు పుడుతూ ఉంటారు అందులో మాణిక్యవాచకుడు. ఎప్పుడైతే ఈ దీక్షితులందరూ కలిసి శివుణ్ణి ప్రార్థన చేశారో శివుడు అన్నట్ట, మీరేం బాధపడక్కర్లేదు, ఆ రాజసభలో ఉన్నాడుగా నా భక్తుడు మాణిక్యవాచకుడు, ఆయన ముందుకు తీసుకెళ్ళండి వాళ్ళని అన్నట్ట. సరే ఆ ముగ్గురు రాగానే తీసుకెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టారు. మాణిక్యవాచకుడు వాళ్లతో మాట్లాడినటువంటి దివ్యవచనాలు చాలా ఉన్నాయి. అందులో మాణిక్యవాచకుడు వాదనతో ముందు ఆ వచ్చినటువంటి అవైదిక భిక్షు ఎవడైతే ఉన్నాడో వాడు నోరు మూసుకున్నట్ట. ఇంకా ఏదో వాదించబోయేట. ఇంకా ఎప్పుడైతే వాదన విద్యపరంగా ఓడిపోయాడో నిందాపరంగా మొదలుపెట్టాడు. అదొకటి విశేషం. ఇప్పుడు విద్యపరంగా ఓడిపోగానే నింద మొదలు పెడతాం, శేషం కోపేన పోరయ్యేత్ అన్నాడు, మిగిలింది కోపంతో పూరిస్తారు వాళ్ళు. దానితో శివనింద చేయడం మొదలుపెట్టాట. దేన్నైనా భరించగలం గాని శివ నిందని భరించరాదు. శివ నింద ఉందే అది చేసిన వాడిని ఎలాగో దహనం చేస్తుంది, విన్నవాడికి కూడా అది బాధాకరంట. కనుక ప్రతిక్రియ వెంటనే చేయాలి. దానితో మాణిక్యవాచకుడికి కోపం వచ్చింది. శివభక్తుల్లో ఉప్పొంగే కోపం శివక్రోధమే అది. ఎప్పుడైతే మాణిక్యవాచకుడు కోపంగా చూశాడో ఆ బౌద్ధ భిక్షకుడికి నోరు పడిపోయింది. ఆ స్వామి ఇచ్చిన వాక్ దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది, నోరు పడిపోయింది. అంటే సామాన్య జనులు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళకి విద్య గురించి ఏమీ అర్థం కాదు వాళ్ళకి. అందుకే వాళ్ళని మోసం చేయడం చాలా సులభం. శివుడు దేనికి కాదండి ఇటు రండి అంటే వాడు వెళ్ళిపోతారు, శివుడి దగ్గరికి వెళ్ళొద్దంటే వెళ్ళరు. ఎందుకంటే సామాన్య జనులు మోసం చేయడానికి టెక్నిక్లు ఉంటాయి. అలాగ పాపం సామాన్య జనులు మోసం చేసేవాళ్ళు ఎప్పుడు పుడుతూ ఉంటారు. కానీ వాళ్ళ మెప్పు పొందించాలంటే ఏవో మహిమను కొన్ని చూపించాలి. అందుకు శివ సంకల్పం చేత ఏం జరిగింది, ఆ భిక్షుకుడు నోరే పడిపోయింది. వెంటనే అందరికీ శివనింద చేసినందుకు నోరు పడిపోయింది. సరే సంతోషం, కానీ శివుడు దయామయుడు కదా, ఆయన దయకి సాక్ష్యం కావాలి కదా అన్నట్ట రాజు. రాజులో మార్పు వచ్చేసింది, పరివర్తన కలిగింది. వెంటనే మాణిక్యవాచకుడు అక్కడ ఉన్న మూగ కుమార్తె వైపు చూసేట. చూసిన వెంటనే ఆ మూగ కుమార్తె నోటంట శివనామోచ్చారణతో మాటలు వచ్చాయి వెంటనే. అప్పుడు మాణిక్యవాచకుడు ఆ మూగ రాజకుమార్తె కలిసి చాలాసేపు శివతత్వ చర్చ చేసుకున్నారట. బోధయంత పరస్పరం అంటే ఆమెలోంచి పలుకుతుంది శివశక్తి. కనుక ఆ పలుకులన్నీ మాణిక్యవాచకుడు విన్నారు. వారిరువురి మధ్య జరిగిన సంభాషణ గ్రంథం కూడా ఈ మహానుభావుడు మాణిక్యవాచకుడు నిబద్ధం చేశాడు. అది కూడా మనకి లభిస్తున్నది తమిళనాట. అంత విశిష్టమైనటువంటి మహాప్రభు ఆ మాణిక్యవాచకుడు. వాళ్ళని తలంచుకుంటే ధన్యులు. ఇలా ఉంటూ ఉంటే ఆ క్షేత్రాన్ని దర్శించినటువంటి వారి నాయనార్లు ఎందరో ఉన్నారు. అందులో ప్రధానంగా శివతత్వాన్ని వ్యాప్తి చేసి శుద్ధ వైదిక మతాన్ని, శుద్ధ వైదికం అంటే ఎటువంటి కాలుష్యము పొందనటువంటి శివభక్తిని ప్రతిపాదించేటువంటి వైదిక మతాన్ని ప్రతిష్ఠించిన మహాత్ములు ప్రధానంగా నలుగురున్నారు. ఆ నలుగురిని తలంచుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. వారు జ్ఞాన సంబంధుడు, సుందరుడు, వాగీశుడు, ఈ మాణిక్యవాచకుడు, మొత్తం నలుగురు అన్నమాట వీళ్ళు. ఈ నలుగురిని తలంచుకుంటే మనం ధన్యులమైపోతాం. అటువంటి వారు వీరు చేసిన విశేషం ఏంటంటే అందరూ మోక్షాన్ని పొందారు శివుడిని కొరించి. వాళ్ళని తలుచుకున్నా ధన్యులమవుతా సందేహం లేదు. కానీ వీరు వారు ధన్యులవ్వడమే కాకుండా అనంతమైన శివతత్వాన్ని వాళ్ళ వచనాలతో వ్యాప్తి చేశారు. కేవలం మాటల కాదు, భక్తి నిండిన సాధన, అనుభూతి, శివుణ్ణి నిరంతరం అనుభూతిలోకి తెచ్చుకుని ఆ అనుభూతిని పంచారు ప్రపంచానికి. అనుభూతి పొందినవాడు పంచితే ప్రపంచమంతా కూడా గ్రహించుతుంది. నంబి అండార్ నంబి అనేటువంటి మహాభక్తుని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఈ మహానుభావులు ఈ నలుగురు ఉన్నారే వాళ్ళు శివుని మీద చెప్పిన రచనలు అనేక ఉన్నాయి. అందులో ప్రధానంగా ఈ ముగ్గురు ఇంకా శివభక్తులు చెప్పినది తేవారం అనే పేరుతో ఇప్పటికీ కూడా గానం చేయబడుతూ ఉంటాయి తమిళనాడులో శివాలయాల్లో. ఇలాంటి ప్రసిద్ధమైన తేవారం అనే గ్రంథం ఉంది. అది ఈ శైవ భక్తికి ప్రబంధం వంటిది. ఈ తేవారంలో కీర్తనలు పాడుతూ ఉంటే శివభక్తి చిప్పిల్లుతూ ఉంటుంది వాటిలో. హృదయం ఉన్నవాడు ఉంటే కరిగిపోతాడు వాటికి. ఈ చోళరాజు వింటూ కన్నీరు ఖర్చేవాట. ఏవో కొన్ని దొరుకుతున్నాయి, ఈ కొన్నిటికే కన్నీరు ఖర్చుతున్నాం. కానీ మహాత్ములు ఏనాడో రచించారే, అప్పటికి చాలా కాలం గడిచిపోయింది వీళ్ళు రచించి. అవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడున్నాయి అసలు అనుకున్నారట. కానీ భగవానుడి యొక్క ప్రేరణ చేత మనలో పలికేవి కాలగర్భంలో కలిసిపోయిన భగవంతుడి దగ్గర నశించిపోకుండానే ఉంటాయి. అది బాగా గుర్తుంచుకోవాలి. వ్రాసిన ప్రతి అక్షరం, ఆడిన ప్రతి మాట అనంత ఆకాశం రికార్డు చేసుకు దాచుకుంటుంది. ఇందులో సందేహం లేదు. అనంత ఆకాశంలో అనంత శబ్దశక్తులు దాగి ఉంటాయి. కనుకనే ఆడే మాట జాగ్రత్తగా ఆడండి అని చెప్పారు. ఆకాశంలో అనంత శబ్దాలన్నీ దాగి ఉంటాయి. ఈ ఆకాశంలో శబ్దాలు దాగి ఉంటాయి కనుక ఇప్పుడు వీళ్ళు పలికిన శబ్దాలన్నీ దాగి ఉంటాయి. ఎక్కడ దాగి ఉంటాయి? నిజానికి ఆకాశం నుంచే శబ్దాలు వస్తాయి. అందుకే ఆకాశం శబ్దగుణకం ఉన్నారు. మీరు గమనించండి, మన ఒక మాట ఆడేమంటే ఈ మాట రావడానికి, బయట వినబడే శబ్దం రావడానికి యంత్రం ఆధారమైనట్టే మన శరీరంలో ఒక యంత్రం ఉంది. ఆ యంత్రం గాలి వేడి వీటి వల్ల కదులుతూ ఉంటుంది. అదే కంఠం, ఆ లోపల ఉన్న హృదయం, ఇవన్నీ. కానీ వీటి వెనకాల ఆకాశమే కారణం. ఆకాశం అక్కడ ఉండేది పరావాక్కు. ఆ ఆకాశమే చిదాకాశం. అక్కడ ధ్వనించే పరావాక్కు, అక్కడ నుంచి బయలుదేరి తిరిగి అక్కడే రికార్డ్ అవుతుంటాయి ఇవన్నీ కూడా. కనుక బయట ఆకాశ అనంతాకాశంలో ఎలా రికార్డ్ అయి ఉంటాయో ఈ హృదయాకాశంలో కూడా రికార్డు అయి ఉంటాయి. అవి మనకు తెలియకపోయినా జీవుడితో పాటు తిరుగుతూ ఉంటాయి. ఆ విశేషంగా అవే జన్మ పరంపరల్లో వాటిలో తిరిగి వాసనాప్రాయంగా వస్తూ ఉంటాయి. ఇది ఒక రహస్యం, ఇది ఒక తాత్విక చింతన. కనుక ఇప్పుడు ఈ శబ్దాలన్నీ ఎక్కడున్నాయి అని అడిగేట. నువ్వు గణపతి భక్తుడివి గనక ఆయన్ని అడిగి ఒక్కసారి చెప్పు అని అడిగారు. అప్పుడు ఈ నంబి అండార్ నంబి అనేటువంటి గణపతి భక్తుడు ఒక్కసారి ధ్యానం చేసుకోగానే గోచరించేట గణపతి గోచరించి క్రమంగా తొండంతో చిదంబరంలో ఆ బంగారు సభ దగ్గర ఉన్న మెట్ల దగ్గర తొండం కదిలిస్తూ కనబడ్డట ఆయన. అక్కడ ఈయన గోచరించే ఒక దివ్యమైనటువంటి సువర్ణాక్షరాలతో ఉన్న గ్రంథాలు కనబడ్డాయనికి. అక్కడున్నాయని చెప్పేట. ఆకాశంలో శబ్దాలు దాగి ఉంటాయనే తత్వం అర్థమైతే ఇది ఇంకా అర్థమవుతుంది. ఈ విధంగా అక్కడ దివ్య శబ్దాలు దాగి ఉన్నాయనగానే వెంటనే మహారాజు శివభక్తులందరితో కలిసి శివదీక్షతో బయలుదేరి వెళ్ళాడు. అక్కడ చెదలు పట్టేసిన ఒక గ్రంథరాశి ఒక మూల కనబడింది. అది తీస్తే విశేషం ఏమిటంటే ఈయన గోచరించిన లెక్క కూడా చెప్పాడు నంబి అండారు నంబి. అందులో జ్ఞాన సంబంధం రచించిన 16,000 పదిగములు. పదిగం అంటే 10 చరణాల చొప్పునుండే పాటలు. అలాంటివి 16,000 జ్ఞాన సంబంధం రచిస్తే అప్పర్ అంటే సుందర అతను 49,000 ఇచ్చాట. ఇక అప్పర్ అంటే తిరునావక్రసు, ఆయన 49,000 ఇచ్చాడు. సుందరార్ 38,000. ఇన్ని గ్రంథ సంఖ్య అక్కడ ఉంది. అంతేగాక ఈ మాణిక్యవాచకుడు రచించింది కూడా అక్కడ గోచరించింది వాళ్ళకి ఈ నంబి అండారు నంబికి. వెంటనే ఆయన వెళ్ళి ఇవి దులిపి తీస్తే అందులో కూడా కొన్నే దక్కేట. వీళ్ళకి కొన్నే దక్కే అంటే మిగిలినవి దక్కలేదా అంటే మన భాగ్యం కొద్ది ఎంత దక్కాలో అంత దక్కుతుంది అనమాట. ప్రపంచానికి ఎంత కావాలో అంత. అందువల్ల నంబి అండారు నంబి వాటిని సమకూర్చి మనకు అందజేశాడు.

పెరియ పురాణం చదువుకున్న పారిపోయాడు ఇంటి నుంచి, అన్నీ వదిలేశాడు. వదిలి అరుణాచల గిరుల్ని ఆశ్రయించి హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చేసుకుని అనేక మందిని తరింపజేశాడు రమణ మహర్షి. ఆ రమణ మహర్షికి కూడా స్ఫూర్తి కలిగించిన గొప్ప గ్రంథం పెరియ పురాణం. దీన్నే తిరుత్తొండర్ పురాణం అని అంటారు. దానిని ఈ సెక్యులర్ రచించాట. ఎలా రచించారంటే, ఈయన ఈ శివతత్వ వ్యాప్తికి ఊరూరా తిరుగుతూ ఈ 63 భక్తుల కథలని చెప్తుండేవాడు. చెప్తుంటే విన్నవాళ్ళందరూ కరిగి కన్నీరు కరిచేవారట. ఆ సమయంలో చోళరాజు, అప్పుడు కూడా అవైదిక మతం ప్రవేశించింది ఈ ద్రవిడ దేశంలో. ఆ చోళరాజు అవైదిక మతం పట్ల అభిమానం కలిగి ఉన్నాడు. కానీ ఈయన చెప్తున్న కథలు వినగా వినగా అతని గుండెలో మార్పు వచ్చింది. ఆ శివుని యొక్క అనుగ్రహం అర్థమైంది. వెంటనే అన్నట్ట, నువ్వు చెప్పిన ఈ కథలన్నీ గ్రంథంగా వస్తే బాగుంటుంది అని. ఇది శివాజ్ఞగా భావన చేసి ఈ 1000 స్తంభాల రాజసభలో కూర్చుని రాయాలని కూర్చున్నాడు. పదాలు దొరకలే. అది చాలా వేదన. ఒక గ్రంథం రాయడం అంటే సామాన్యం కాదు. అంటే చిత్తశుద్ధిగా రాసేవాడు. ఊరికనే గడియకు 100 పద్యములు ఘంటములే గరచితనే మహానుభావులు ఉండవచ్చు, కానీ హృదయ వేదన తపస్సుని వ్యక్తీకరించాలంటే అఖండమైన తపస్సు కావాలి. ఆ స్థితి చాలా కృత్యాజ్యవస్థ రాసేవాడికే తెలుస్తుంది. ఆ వేదనలో ఉన్న అట్టిన ఆ వేదనలతో పలుకు రావడం లేదు. అలా చూస్తున్నాడు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ధ్యానించుకున్నాడు. అప్పుడు చిత్సభలో శివతాండవం, హృదయ సభలో శివప్రేరణ, ఉళగెళ్ళాం అనే మాట వచ్చింది. అంతే, ఉళగెళ్ళాం ఉళగెళ్ళాం అంటే ఈ ప్రపంచమంతా అనే మాట వచ్చింది. ఈ ప్రపంచమంతా ఏమిటి అన్నవాడే. ఉళగెళ్ళామని అన్నాడో ఎవడన్నాడో ఆయనే. ఇదంతా నేనే అనడం అన్నమాట శివత్వం. అది స్ఫురించింది చిదంబరంలో. ఉళగెళ్ళాం అంతా నేనే అని మొదలుపెట్టాడు ఉళగెళ్ళాం అని. అప్పుడు ఇంకా ఆగకుండా వచ్చింది తిరుత్తొండర్ పురాణ రచన ప్రియ పురాణం అనే పేరుతో. అది శివభక్తి సముద్రాన్ని ఉప్పొంగజేసింది. ఈ శుద్ధ శైవ సిద్ధాంతంలో ఎక్కడ ఇతర దేవతా ద్వేషం ఉండదు. అసలు ఇతర దేవతా ద్వేషం ఉండరాదు అని బోధించే దివ్యక్షేత్రం చిదంబరం. మీరు ఇటు నటరాజుని చూస్తూ ఉంటే మీ ప్రక్కనే ఆనందమూర్తి అయినటువంటి నారాయణుడు ఉంటాడు చిదంబర క్షేత్రంలో. అక్కడే విష్ణువు, అక్కడే శివుడు, ఒకే ఆలయంలో, అదే దగ్గర, దూరం కూడా కాదు, అంగదేవతగా కాదు, ఇద్దరూ ఒక్కటే ప్రకాశిస్తారు. కనుక శివకేశవ ఏకత్వం అనే వైదిక సిద్ధాంతం, వైదిక సిద్ధాంతమే శివకేశవ ఏకత్వం. అంతేగాని శివుణ్ణి కాదని విష్ణువుని, విష్ణువుని కాదని శివుణ్ణి అంటే అది అవైదికం, అభారతీయం, అనార్షం, ఆర్షధర్మానికి విరుద్ధమైనటువంటి పద్ధతి అనమాట. అందువలనే శుద్ధ శైవ సిద్ధాంత ప్రవక్తలందరూ కూడా ఈ సిద్ధాంతాన్నే ప్రవచించారు. ఆ కారణం చేత చిదంబరంలో మనకి నారాయణుడి యొక్క దర్శనం కూడా అక్కడే సిద్ధింపబడుతుంది. ఈ విధంగా శుద్ధ శైవ సిద్ధాంత ప్రవర్తనలో ఈ పెరియ పురాణం అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందింది. ఇలా ఉన్నటువంటి ఆ చిదంబర నటరాజుని సేవించిన వాళ్లల్లో మహాపండితులున్నారు, సామాన్యులున్నారు. ఈ అప్పరనే తిరునావక్కరసు, ఆయన పేరు వాగీశుడు. ఆయన పేరు వాగీశుడు అంటే వాక్కులకే ఈశుట్ట. వాగీశుడు ఎవడు, నిజానికి శివుడే. ఆయన అనుగ్రహిస్తేనే ఎవడైనా వాక్కుల మీద కమాండ్ తెచ్చుకోగలడు. ఆయనకు ఆ శక్తినిచ్చాడు ఆయన. ఆ విధంగా ఆ వాగీశునికి ఆ శక్తినిచ్చినవాడు. ఆ వాగీశుడు అంటాడు, పెరుంపులియార్ విరుంబునార్ పెరుంతుండ్ర పులియూర్ మూలాట్ట నాదర్ మూలాట్ట నాదర్ మూలనాథుడైనటువంటి ఆ పులియూరు నాథుణ్ణి అని కీర్తించాడు ఆయన. అంటే వ్యాఘ్రేశ్వరపురంలో, పుండరీకపురంలో నర్తన చేసి ఆ నటరాజుని సేవించుకుంటున్నాను అని చెప్పాడు. ఇలాగా ఆయన సేవించుకున్న వాళ్ళలో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పేరు చేరరాజు. అంటే తమిళనాడు ద్రవిడ దేశాన్ని అనేక ప్రాంతాలుగా విభజన చేశారు. అందులో చోళరాజులైతే మహాశివభక్తులు. ఆ శివభక్తిలో ముందు చెప్పుకున్నట్లు శుద్ధ వైదిక శివం. అలాంటి వైదిక శైవ సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేసిన వాళ్ళు ఎన్నెన్ని మహాలయాలు కట్టారో స్వామికి. ఆ ఆలయాల్లో విశిష్టములైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ చోళులు శివుడికి అత్తి పువ్వులు అంటే చాలా ఇష్టంట. అందుకే అత్తి పువ్వుల దండలు కొన్ని పర్వదినాల్లో వేస్తూ ఉంటారు. పట్టాభిషేక సమయంలో కూడా ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ కూడా చోళరాజులు అత్తి పువ్వుల దండ వేసుకుంటారట శివుడికి ప్రీతి అని. అంతేకాదు వాళ్ళ రాజ చిహ్నం కూడా అత్తి పువ్వులే. అంతేకాకుండా అత్తి చెట్లని తోటలుగా పెంచేవారు శివుడికి ఇష్టమని. అత్తిని తమిళంలో ఆర్ అని అంటారు. కాడు అంటే వనం అని అర్థం. కనుక ఆర్ కాడు, అత్తి చెట్ల వనములు పెంచేవారట, అదే ఆర్కాట్ అని మనం అంటూ ఉంటాం. ఆ ఆర్కాటు దక్షిణ

0: ఆర్కాటు ఉత్తర ఆర్కాటు అని చెప్పబడుతూ ఉంటుంది. ఈ దక్షిణ ఆర్కాట్లో ఉంది చిదంబరం అనేటువంటిది కూడా విశేషం. ఇలాగ వాళ్ళ యొక్క శివభక్తి అంత గొప్ప విశిష్టమైనటువంటిది. ఈ విధంగా ఈ ఆర్కాట్ అనేటువంటి దానిలో కూడా వాళ్ళ యొక్క శివభక్తి మనకు కనబడుతుంది. ఇక మేరు శిఖరం అని మనం చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో, మేరు శిఖరం మేరు పర్వతం అనేటువంటి విశేషం. ఇది యోగపరమైన పరిభాషలో మేరు పర్వతం ఉంది. ఉత్తరంలో ఉన్న మేరు పర్వతం మన కంటికి గోచరించదు, భగవంతుడు అనుగ్రహిస్తేనే. కానీ దక్షిణ మేరు అనే ఒక క్షేత్రం ఉంది. ఆ దక్షిణ మేరు క్షేత్రమే చిదంబర క్షేత్రం, అదే విశేషం. దక్షిణ మేరు క్షేత్రం అంటే యోగశక్తికి దాన్ని ప్రేరేపించగలిగే మహాశక్తి చిదంబరంలో దాగి ఉందన్నమాట. ఈ దృష్టితో క్షేత్రయాత్ర చేయాలి. ఎందుకంటే ఒక క్షేత్రం మహిమ తెలుసుకోవాలి, మనం అడుగుపెట్టింది మామూలు నేల కాదు అని ముందు తెలియాలి, దాని మహిమ తెలియాలి. తెలిసినప్పుడు ఏం చేస్తుందంటే శరీరం యాత్ర చేయడం కాదు, మనస్సు యాత్ర చేయాలి. మనస్సు యాత్ర చేయాలంటే భావం యాత్ర చేయాలి. కనుక యాత్ర భౌమయాత్ర భావయాత్ర అని రెండు రకాలుగా ఉంటాయి. భౌమయాత్ర అంటే మామూలుగా భూమి మీద తిరగడం, భావయాత్ర అంటే భావనతో తిరగడం. తిరగగలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ క్షేత్రాన్ని ఆవరించుకున్నటువంటి దేవతా శక్తితో మన హృదయం మేళనం అవుతుంది. అది కానీ జరిగిందా వెంటనే అనుగ్రహిస్తుంది ఆ క్షేత్రంలో ఉన్న దైవశక్తి. అందుకే స్కాంద పురాణ సూత సంహిత ఇతర పురాణములన్నీ కూడా ప్రత్యేకించి పుండరీక పురాణాన్ని కీర్తిస్తున్నారు. ఎందుకంటే శివ నాట్యమూర్తి, శివుని మూర్తులు అన్నిట్లో కల్లా అత్యంత దివ్యమైన మూర్తి. సమస్త విశ్వ చైతన్య శక్తికి సంకేతం అది. ఆ మూర్తి అంత మనోహరమైన మూర్తి. ఆ మూర్తి రహస్యాలు ఇందాక చెప్పినట్లు ఆ మూర్తిని వ్యాఖ్యానిస్తూనే విదేశస్థులు అనేక గ్రంథాలు రచించారు. ఒక మహాగ్ని మండలంలో నిరంతర చైతన్య శక్తిగా ఉన్నటువంటి ఆ స్వామి ఒక అణుమండలంలో కదిలే చైతన్యమూర్తి అని చెప్పారు. ప్రతి అణువులో కదిలే చైతన్యమే శివతాండవం అని ఈ విస్తృతి అనేక మార్లు చెప్పుకున్నాం. కనుక పునరుక్తిలోకి వెళ్లకుండా ఒక్కసారి స్ఫురింపజేసుకోవడం వరకే ఇక్కడ. దానికి ఇక్కడ దర్శనమిస్తుంది ఆ స్వామి యొక్క ముగ్ధమోహనమైన సుందరాకృతి, ఆ జటాకలాపం విస్తరించిన జటాకలాపం, అందులో దుముకులాడుతున్న గంగమ్మ, ఒకవైపు నెలవంక, స్వామి పెదవులపై చెదరని చిరునవ్వు, ఆ త్రినేత్రముల యొక్క కాంతులు, ఇక ఆ డోలాహస్తము అభయహస్తము, అపస్మారుడనే రాక్షుణ్ణి మర్జిస్తున్నటువంటి పాదము, ఇవన్నీ చూస్తే ఇదంతా ఒక అగ్నిమండలంలో ఉంది. అందుకే ఆయన చుట్టూ ఉన్న మండలంలో అగ్నిశిఖర కనబడుతూ ఉంటాయి. ఆ అగ్నిమండలమే అణుమండలం. ఇంకా చెప్పాలంటే బ్రహ్మాండ మండలం ఆ అగ్నిమండలమే. అదే శివలింగం అన్న లింగంలో ఉండేటువంటి శివతత్వాన్ని దర్శించడానికి ఆ క్షేత్రం అత్యంత దివ్యమైనటువంటి అనువైన క్షేత్రం. అందువల్లనే ప్రపంచమంతా కూడా ఈ నటరాజమూర్తి ప్రసిద్ధి చెంది ఉంది. ఆ నటరాజమూర్తి ధ్యానానికి అనువైన మూర్తిట, అర్చనకు అనువైన మూర్తి అని చెప్పారు. అందుకే విశేషంగా పంచాక్షరి ప్రభువు నటరాజు. అది ఏ విధంగా అంటే పంచాక్షరి అంతా కూడా ఆయన యొక్క శిరస్సు, ఇక ముఖములో పెదవులు, భుజములు, పాదము, వీటి యందు ఉన్నది మొత్తం పంచాక్షరి. కనుక శివనాట్యమూర్తి నిండా పంచాక్షరి శక్తి దాగి ఉన్నది. కనుక పంచాక్షరి ప్రభు అయినటువంటి ఆ పరమాత్మని ఇవన్నీ వర్ణించి చెప్పారు. ఇక ఆలయ నిర్మాణంలో కూడా ఎన్నాశిస్తున్నవాడు ప్రసన్న వదనుడు సౌమ్యుడు అయినటువంటి ఆ స్వామిని మనస్సుతో మాటతో గానం చేస్తున్నాం. శ్లోకమంతా వ్యాఖ్యానించాలంటే వాటికి కొన్ని రోజులు ముందే. అందువల్ల ఏష ఏవత సోస్మాకం నృత్యం తన్వాసృతాంతి త్వత్ప్రదాసే ప్రసాదేన జీవేమ సరదశ్యతం. శరీరానికి ఏ ఆది వ్యాధులు బాధలు లేకుండా నిరంతరం ఈ శివతాండవాన్ని చూస్తూనే జీవేమా బ్రతుకుతాను బ్రతుకుతాను. అంతేకాదు ఈ శివతాండవంలో వినిపించే నాదాలనే శృణవామా, ఈ శివగీతాలనే ప్రబ్రవామా, వాటినే పలుకుతాను అని వేదపాద స్తవంతో కీర్తించి కీర్తించి స్వామి సభాయాం సూలిన సంధ్యా నృత్య వాద్య స్వనావృతం కర్ణౌ తూర్ణం యథాకామం పాతంగౌ రావి వైరిణి అని కీర్తన చేసి తన్మయుడై నమో భవాయతే హరాయ భూతి భాసితో రసే, నమో భవారయే భవాతి భీతి భంగదాయినే, నమశివాయ విశ్వపాయ సత్వతాయ సూలినే, నయస్య హన్యతే సఖా నజీయతే కదాచన, సురపతిపతయే నమో నమః క్షితిపతయే నమో నమః జాపతిపతయే నమో నమోంబికాపతయే ఉమాపతయే నమో నమః పశుపతయే నమో నమః అని తన్మయుడై జయమిని కీర్తిస్తే ఈ కీర్తన ఎవరైతే ఈ శ్లోకములు గానం చేస్తారో వారి శరీరములకు ఆదివ్యాధులుండవు. ఎందుకంటే శివ చైతన్యం మొత్తం శరీరమంతా నర్తించి వాడు నిరోగి అయి ఆదివ్యాధులు లేకుండా నిరంతర ఆనందంతో జీవిస్తాడు, నిరంతరం శివానుభవంతో జీవిస్తాడు అని వరాన్నిచ్చట్టి శివుడు. అందుకే ఇప్పటికీ జైమిని మహర్షి అంటూ ప్రత్యేకమైన ఒక శిల్పం, ఒక ఆలయం చిదంబరంలో ఉంది విశిష్టంగా. ఇలాంటి ఈ చిదంబరంలో మరొక మహానుభావుడు చరమాన్ పెరుమాళ్ నాయనార్ అని ఒక మహానుభావుడు. ఈయన ఇందాక చెప్పుకున్నట్లుగా చోళరాజులు పాండ్యరాజుల వారే చేరరాజు, చేరవంశపు రాజు. ఈ చేరవంశ రాజుకి శివుడు అంటే మహాభక్తి. ఆ భక్తితో ఆయన ఈ నటరాజస్వామిని కొలుచుకుని తన ఇంట్లో కూడా నటరాజ స్వరూపంగానే శివుడిని ఆరాధన చేసేవాడట. ఎంత ఆరాధన చేసాడంటే ఒకసారి శివుడు అతన్ని అనుగ్రహించి, నా పట్ల నీకు ఇంత ప్రేమ ఉంది గనక పూజ పూర్తయిన వెంటనే ఒక్కసారి నా పాదాన్ని అలా కదుపుతాను, అప్పుడు ఆ మువ్వల చప్పుడు నీకు వినబడుతుంది అన్నట్టు. అది ఇచ్చాడు వరం ఆయనకి. చూశారు, ఇంతకన్నా వరం ఇంకేం కావాలి? ఎప్పుడు ఆ కుంచితంగ్రహం భజేహం, ఆ ఎత్తిన ఆ ఎడమ పాదాన్ని నమస్కరించేవట. అందువల్ల దయామయుడైన శివుడు పూజ అయిన ప్రతిసారి అలా కదిలించేవట పాదాన్ని. అది విని ఆనందంగా వచ్చేవట. ఆయన నాకు రాజ్యపాలన మీదే రక్తి లేదు, నేను శివుడి వైపే వెళ్ళిపోతాను అంటే శివాజ్ఞతో రాజ్యపాలన చేయాలి అన్నట్ట. సరే, నేను రాజ్యపాలన చేయాలంటే ప్రజాక్షేమం తెలుసుకోవాలి, ప్రజలు హృదయంలో ఏమనుకుంటున్నారో నాకు తెలిసిపోవాలి. ప్రజలే కాదు, ప్రతి పక్షి పిట్ట చెట్టు ఏమనుకుంటుంది కూడా నాకు తెలియాలి, కనుక జీవుల హృదయాల్లో ఏముందో నాకు తెలియాలన్నట్ట. సరే, నీకు ఆ వరం ఇస్తున్నాను అన్నట్టు. ఇలా ప్రతి జీవుల యొక్క హృదయాన్ని తెలుసుకునే శక్తి ఇచ్చేట ఆయనకి శివుడు. అందుకే ఆయన పేరు కళరిట్రు అరివార్ అంటారు ఆయన్ని. అంటే ప్రతి జీవుల యొక్క అంతరంగం ఏంటో తెలుసుకునేవాడు అని అర్థం. ఇలాంటి మహానుభావుడు ఒకసారి శివ పూజ చేసి మళ్ళీ ఆ పాదాల మువ్వల నాదం వినాలని కూర్చుంటే వినబడలేదు నాదం. ఈ రోజు ఏదో అపచారం జరిగింది, శివుడు వినలేదు నా నా యొక్క వేదనని, వినిపించలేదు తన యొక్క ఆ పాదమంజీర నాదాన్ని అనుకుని ఖగ్గం తీసుకుని నరుక్కోబోయాట. వెంటనే శివుడు చాగవయ్యా, నేనేదో పరవశంతో వాళ్ళ కాళ్ళు కూడా కడపలేదు అందుకుని వినబడలేదని. అయ్యా, మిమ్మల్ని ఎంత పరవశింపజేసింది ఎవరు అంటే, ఆ సుందరారు ఉన్నాడే మహానుభావుడు, ఆ సుందరారు అక్కడ నటరాజమూర్తి ముందు కూర్చుని పాడుతున్నాడు. ఆయన పాట వింటూ నాకే కదల బుద్ధే లేదు, అలా ఉండిపోయాను, అందువల్ల ఇలాగా ఉందన్నట్టు. ఆహా, భక్త పరాధీనుడైన భగవానుడు భక్తుడు పాడే పాటను అంత పరవశంగా వింటున్నాడు అనమాట. వెంటనే ఆ మహానుభావుని చూడాలని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుందరాన్ని దర్శనం చేశాడు. పెద్ద కదా ఆ సుందరుడు కథే, ఒక అద్భుతం, అత్యంత సుందరం. అది మనం ఎలాగో రేపు చెప్పుకోబోతున్నాం. ఈ విధంగా ఆయనకి వినిపించేట, ఆయన ఈ స్వామిని పొన్వన్నత్తు అందతి అని కీర్తన చేస్తాడు. ఆ వినిపించిన నాదం ఎంత మధురంగా ఉందో చెప్తాడు. వాళ్ళకి శివుడు చూపించిన కరుణకి సాక్ష్యాలు వాళ్ళు రాసిన పాటలు ఇప్పటికీ కూడా మిగిలిపోయి ఉన్నాయి. ఇలాగా ఎందరినో అనుగ్రహించిన స్వామి మరొక మహానుభావుని అనుగ్రహించాడు. అది చెప్పుకుంటే ధన్యులు అయిపోతాం మనం. అది ఆదనూరు అనే ఒక ఊరుంది. ఆ ఆదనూరు అనే ఊరిలో ఒక హరిజనుల వాడ ఉంది, మాలవాడ అంట. ఆ మాలవాడలో ఊరి గుడిసెలో కూడా వెన్నెల కురిసినట్లుగా అక్కడ ఒక మహానుభావుడు ఉద్భవించాడు అని చెప్తాడు. అంత విశేషం చూడండి, ఆయనని చూడగానే ఆనందం కలిగించాడు. ఆయన పేరు నందనార్ అని పెట్టుకున్నారు. ఈ నందనారు మహాశివభక్తులు. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ వాతావరణంలో శివ శబ్దం వినబడుతుంది. ఎందుకంటే ఆ వాతావరణం ఎంత భయంకరం అంటే, వారికి తెలిసింది నిత్య మాంసఖాదన, మాంస వ్యాపారం. జంతువుల్ని నిలువునా చీల్చి ఆ మాంసాన్ని అమ్మి ఎముకల్ని పారవేసి ఆ ఎండినటువంటి ఆ చర్మాలని వాళ్ళని తిరిగి వస్త్రాలుగాను, అటు తర్వాత తిత్తులతో సంచీలుగాను ఇల్చాదులు కుట్టేవారు. ఇది వాళ్ళ వ్యాపారం నిరంతరం. ఇక వావి వరసలు లేవు, వ్యవస్థ లేదు. పూర్ణంగా మద్యపానం, మాంస విక్రయం, మాంసఖాదనం, పూర్ణ తమోమయమైన జీవితం. అక్కడ పుట్టాడు. అది ఏం చిత్రమో, జననాంతర వాసన అంటారే, దానితో బాల్యం నుంచి కూడా శివుడు శివుడు శివుడు శివుడు అంతే, మరేమీ లేదు. అయితే దేవాలయ వ్యవస్థ ఎటువంటిదంటే, భగవత్ సేవ కోసం సమాజంలో ఉన్న అందరిని వినియోగింపజేస్తుంది దేవాలయ వ్యవస్థ. ఎవరిని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటూ ఉంటుంది విశేషం. అందుకే స్వామికి ఊరేగింపులు జరిగాయన్న సన్నాయి వాయిద్యం వాయించే వాళ్ళు కొంతమంది ఉంటారు, దిబిటీలు పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక అర్చనలు చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమం పాటించేవాడు ఆ పని చేయాలి. ఎందుకంటే ఆ నియమం పాటించడానికి అనువైన జీవన విధానం ఉంటుంది. అర్చన చేసేవాడు లోపలికి వెళ్ళాడంటే వాడికి నిరంతరం వేదశక్తివి తెలియాలి. అవి తెలియాలి అంటే వాడు ఎంతో త్యాగం చేసుకోవాలి. నిరంతరం ఉపాసన, అనుష్ఠానం, మంత్రశక్తి, దాన్ని కాపాడుకోవడానికి శుచి శుభ్రత ఇత్యాదులన్నీ వాడు పాటించాలి. అలా పాటించేటప్పుడే వాడు చెప్పే మంత్రం ఫలించుతుంది. అంతేగాని వాడు నియమం పాటించకుండా ఏ ఉదయాన్నో 10 గంటలకు నిద్రలేచి ఎవరైనా ఏమనుకుంటారో అని చూసి టిఫిను టీలూత్ లాగించి ఆ తర్వాత స్నానం చేసి విభూతి పట్టీలు బయటికి బిగించి బయటికి వెళ్లి వేదాలు చదువుతామంటే ఆ వేదం పనించదు.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.

ప్రజాపతిం పునఃప్రావిహత సం ప్రజాపతిరబ్రవీన్ సింహాగభేదమభిజనిష్యైతే సాహిత్యబ్రవీత్ సభేషద్భాగభేదమభ్యజ

ఉభయోరేనాశ్రవీర్ ప్రసన్నోషంతే సాగమే తుభ్యం జుహవన్నే సాతర్మ్యమిబ్రవీర్ తస్మాదగ్నే రాజమూజతే సూర్యాయ ప్రాత

యేతద్ధరం చేతి తస్మాగతం జోగి సదేవం ప్రతి అథోష ప్రాప్తమోషం పరిదేవే తాగ్రవదే స్థాయి జన్మధ్యే విశ్వ.

తథాపత్యమహయుతే ధర్మోపాయోజానంద అమర ప్రవృద్ధిహోమత్నం సమిద్ధమిబ్రహ్మవర్చసం అసో ఖలు ప్రతిశిత్యమేవ ప్రతిషించే సత్వసవ్యం యద్యుభవతి సద్బ్రహ్మవర్చసే ఉభయమేవాక ప్రత్యుతం వా ఏతరస్మాన్ లోకాన్ హరతం దేవ లోకం యత్కృతం హరిణమి ధారితం అభిర్యోదయతి అభ్యయైన ధారయతి అసో దేవత్రయైన గమయతి పర్యజ్ఞ కరోతి రక్షసాపహత్యై యత్పర్యజ్ఞ కరోతి ప్రజావృద్ధయజ్ఞ అసో మేధ్యత్వాయ యజమానకం సిద్ధాత్మయేవ్యక్షిణ సిద్ధాత్మయేదేవమనుష్యానాకం శాంతాదిక తామేవేన సమోద్వాసయ విధాంతే ఆత్మకరోమిష్టపరి ఉపయోగస్థానే చతుర్మయతి పశవ పశూనైవాబంధే సర్వాన్ పూర్ణాన్నయతి సర్వే పుణ్యారాధ్యా సమూలమున్నయతి ప్రజాయానోచేతత్వాయ ప్రజాభ్యుగాభవతి మంభృషదిర్జాదృత్యై నాభోర్షన్నుపసాదయేత్ ఇదోర్షన్నుపసాదయేత్ యథాన్యస్మా ఉపనిధాయ అన్యస్మై ప్రయచ్చతి ఆత్మైరుచేతారికమత్యేది తేన కారికమత్యం ప్రీణాతి ఆహుతయోమాచేష్యంతీతి సేతాగం సమిషమపశ్యే సామాసత్తో అగ్నావాహుతయోధ్రియంత హేణగం సమయస్త సత్సమిషత్వమిత్వం కవిధమాదసాది సమేషయ్యచ్చతి ఆహు

అజగత్యాగం సమితి ద్వితీయ రామాజుంజుతి హద్వే సమితాపాద్యాసమిమత్ ఏకాగం సమిత అసరగా

ప్రతిష్టాపయతి ఉత్తరామదేంద్రై దేవా ఆహుషిమయుహవః అవాజే మధురాః సత్వమ దేవాభవన్ పరమధురాః శంకామయేషమధీరాం చాపితిః సహీయస్తస్య భోజనం హత్వా

ఖ్యాతి భూయస్తూర్తం హుత్రంగమీయోహుయాత్మతురాజుభవ్యమరాభాన్య శ్రైవ్వరే హరైకపవే సత్వాపదాయ అథోవ్యావృత్తే గారిభవతిరంపేక్షణ కరోతే అద్యోత్రేస్థానురస్తే హైర్యేత్ యజ్ఞానమిేవా అద్యోత్ర స్థాన హోర్వాహుతే సాయ్యుత్తరయాభిజ్ఞానమిేత్ అధిహారోర్వాహుజింజోగే యజ్ఞానవరివర్తే అథో భ్రాతృమేవాతిక్రామతే అవాజేనకుంఠాయముపమాష్టే హేతగే పదద్ధాతే పూర్వం భ్రాత బ్రహ్మవాదినా వదంతే చతుర్నయతే నిర్జుహోతే అసక్వే ఆహుతే.

సంపద్యంతే సర్వాణి బ్రహ్మపాదినా వదంతి ఇంద్రేవచ్చమగ్నిహపాత్రమితి వైశ్వదేవమినిర్భూరాత్ యజ్ఞదిశాది భవతి హరేంద్రాగ్నం అత్రాజావత్యం హన్నివాచి హరోషధీనాం యద్వితీయం సత్తృణాం యద్రాశ్నాది సద్గర్భాణాం తస్మాద్గర్భా అనశ్నంతో వర్ధంతే యదాచామతి సన్మనుష్యాణాం ఉదంబరిజావత్యాగామతి ఆత్మనవ భవతి సాయ నిర్ణయ నేర్భ్యై శక్త

హేదుభుజాస్తేజస్కామస్యేదోవాజ్యం హేదస్తే హేదా పశుకామస్యేదద్వైపశూనాగం రూపం రూపేణైవాత్మే పశూలబృంభే పశుమాహేభవతి శ్రద్ధేయం దిగామస్య ఇంద్రియం వైపే ఇంద్రియాభవతి గ్రామకామస్యోషాయే మనుష్యా భాగభేదేనైవాత్మీర్ఘాతారణబృంభే గ్రామ్యే భవతి హే జ్ఞోదా సర్వక్షరకరంపరేతవన్న ఉపదేవహరే అంతరిక్షం వామదేవ్యం వామదేవ్యేతవన్న సర్జవతేక్షరం బృహత్ బృహతేషవర్ణ అగ్నిహోత్రమే తత్సామన్వత్కరోమి సోవాగ్నిహోత్రేద

ఉపేణముపదానమంచే ఇంద్రముపదత్తాయి సోవాహ్యహోత్రం బ్రహ్మాణం మహత్కారం వేద సత్యం కానోవాహ్యహోత్రం అపార ప్రత్యాస్త్రాదితం మమోతారేషత్కారేం వేద సత్యం కార్యవానస్తే దేవాస్తాగ్యోమాగచ్చే ఆయన్న తత్పరే ప్రజయాచరన్ తత్పరే ప్రత్యాయనం ప్రజయాపతిపరేషోర్దేవైలిపాదిర్యావభేది సాధకం సంవృశతి సుజోర్దేవేత్పాదిర్యావభేది ప్రాత ప్రజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయాజయ
ಸಮಗ್ರಂ ಯಜಮಾನ ಜ್ಞಾನ ವ್ಯಾಯ.

సంద సమహుతమేతి సే ప్రజాపతి పశ్చమాయన్ సహాదిత్యోమ్రవేదోషాది తస్ైోదేవి ప్రజాపతిరబ్రవేత్తీ ప్రాణానామహమిత్య ప్రణవాహమితి భాగవ కర్షోపనిత్యాదిత్య ప్రాణానామహౌజే సత్యహుతాదరేతి అగ్నే.

ప్రజమానాగ్నేవేవతానాథమోదోరంజమవిత్వా ప్రజాపతిమయ్యావర్తత సమర్చే సోమాదిత్యమాత్మనమిదంగేతరాన్వర్యావర్తత తేతమర్చ్యవకాశే అవమర్చయతి క్షయం వేత తస్మాయం విదృశ ఉదేకాహమద్యహన్నగస్పతి ఉదమేవాస్తి అసౌత్రాదిత్యోగ్నిహోత్రం కవద్రం కవి ఉపదృష్టం ఆశ్వనం దశ్యమానం సౌమ్యం దుగ్ధం వారుణమభిష్టం వైశ్వదేవారిందవ పౌర్ణమదంతం.

సన్నం అగ్నే పూర్వాహుతి ప్రజాపతే ఉత్తరా ఐంద్రగం హుతం దక్షిణతోపసతి చతుర్లోకమేవతేనుజయతే ప్రాచీమావర్తయతి దేవలోకమేవతేనుజయతే వీచీమావృత్తుకోభ్యే మనుష్యలోకమేవతేనుజయతే వాయవ్యం వాదృష్టం ఆశ్రం దశ్యమానం మైత్రం దుగ్ధం హరియం నవద్వాస్యమానం సాష్టమం గీయమానం తృహస్పదేవం నేతం సవిత ప్రక్రానందం శ్యావాదృవ్యక్రియమానం ఐంద్రాజ్యపకారణం సర్వాభ్యోగి యథాకేణం చైర్థే తర్పయతే శేవమగ్నిహోత్రీయమానం తర్పయతే కృత్యర్ప్రజయా మధురే ప్రతవర్గం భవతం జానాదే పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా మధుధర్మ సమయ్రీవం విజయోగ్నిహోత్రం జస్పదే యౌచైన దేవం వే

ప్రజమయతి హితం న ప్రజాపతిపదీతాన్యేస్వాహేజుజూయాత్ ప్రజాపతి భూత అమేకోపాసరత్వన్మయతి ఉద్రేక్షేవాస్యాజ్ఞహోత్రయం హృతం భవతి ప్రథమమిద్ధమచ్చిరా.

వెంపుడి ఆశ్రమ అయోజిత్ కృష్ణ కుమార్ దయ్య గీత చింతన్మాల అంతర్గత్ ఆదిగురు శంకరాచార్య విరచిత్ శివానంద లహరి పర్ విచార్ చల్ రహా హై అభ్యాస్ కే లియే 73వాం శ్లోక్ భూదారతాం ఉదవహద్యవపేక్షయా శ్రీర్ భూదారయేవ కిమత సుమతే లవస్వ కేదారమా కలిత ముక్తి మహోషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య

0: Om Namah Shivaya. Dear listeners of Shaivan.org, the next program is Shad Darshana, Spiritual Discourse. In this, you are about to listen Vedanta, presented by Sri Ramakrishna. Thank you. Om Namah Shivaya.
1: Shri Guru Bhyo Namah. హరి ఓం ఓం సహనావవతు సహనౌఘ్నక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఇతర పరామర్శాత్ ఇతర పరామర్శాత్ ఇతి చేత్ న అసంభవాత్ పరామర్శాత్ ఇతి చేత్ న అసంభవాత్ ఇతర పరామర్శాత్ ఇతి చేత్ న అసంభవాత్ ఇతర పరామర్శాత్ ఇతి చేత్ న అసంభవాత్ ఇతర పరామర్శాత్ సహ ఇతి చేత్ న అసంభవాత్. ఫస్ట్ పార్ట్ ఇస్ పూర్వపక్షి. ఇతర పరామర్శాత్ స ఇతి చేత్ ఇతర పరామర్శాత్ సో ఇతర పరామర్శాత్ సిన్స్ ది అదర్ ఇతర మీన్స్ అదర్ దెన్ పరమాత్మ పరామర్శ ది శృతి రిమైన్స్ ది శృతి ఈస్ టేకింగ్ నేమ్స్ ఆఫ్ సంథింగ్ అదర్ దెన్ పాయింట్స్ అవుట్ టు సంథింగ్ అదర్ దెన్ దిస్ పరబ్రహ్మన్ టు బి వాట్ ఎవర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ దట్ సంప్రసాద. సో దర్ వి సా దట్ సంప్రసాద సమ్యక్ ప్రసీదత్ ఇది సంప్రసాద సుయుప్తవస్థాయం బ్రహ్మ విషయం గగనం సుత్యంతరం సదా సౌమ్యత సంపన్నో భవతి ఎక్సెట్రా. సో దేర్ విత్ ది శృతి అండ్ విత్ ది లౌకిక అనుభవ యూ సెడ్ సంథింగ్ బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ బికాస్ ది శృతి ఇట్ సెల్ఫ్ రెఫర్స్ టు దట్ పరమాత్మ నాట్ దట్ పరమాత్మ బట్ టు దట్ జీవా ఇది చేత్ ఇఫ్ యు సే సో నా ఇట్స్ నాట్ రైట్ వై అసంభవాత్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఇది వాక్యశేష బలైన దహరైతే పరమేశ్వర పరిగృహ్యత అస్తి ఇతరస్యాపి అస్తి ఇతరస్యాపి జీవస్య వాక్యశేష వాక్యశేషే పరామర్శ. ఇది వాక్యశేష బలైన దహర ఇది పరమేశ్వర పరిగృహ్యత విత్ ది సపోర్ట్ ఆఫ్ ది వాక్యశేష వాక్యశేష మీన్స్ ది అదర్ స్టేట్మెంట్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు దిస్ స్టేట్మెంట్. If you say this dahara means it is only that paramatma parabrahman asti itarasyapi jivasya vakya shesha paramarsha itarasyapi itaraha in the sutra jivasya so that itarasyapi jivasya jiva also is referred in the vakya shesha so you, why not take that where అథయ ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్య పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే ఏష ఆత్మేతి హోవాచ ఇతి అత యః ఏష సంప్రసాదః. సో దట్ దిస్ వాట్ ఎవర్ సంప్రసాద వి ఆర్ టాకింగ్ అబౌట్ అస్మాత్ శరీరాత్ సముత్య ఇట్ రైసెస్ ఫ్రమ్ దిస్ బాడీ పరం జ్యోతి ఉపసంపద్య and attains that param jyoti svena rupena abhinishpadyate and exists in its own nature in its own form it's in its own nature yesha atmeeti hovacha that which in to in which it merges or with which it exists that is the atma. So this is what he said. Atra hi samprasada shabdah shrutyantre shuditavasthayam drushtatvat అవస్థావంతం జీవం శక్నోతి ఉపస్థాపయితుం నార్థాంతరం. సో అత్ర హి సంప్రసాద శబ్ద. సో ఇన్ దిస్ ది సంప్రసాద శబ్ద ది వర్డ్ సంప్రసాద ఇన్ దిస్ ప్లేస్ శృత్యంతరే సుషుప్తవస్థాయం దృష్టత్వాత్ ఇన్ ది అదర్ శృతి వృదానిక శృతి ఇట్ ఇస్ రెఫర్ టు ది సుషుప్త్యవస్థ డీప్ స్లీప్ స్టేట్ సమ్యక్ ప్రసీదతి అస్మిన్ ఇది సంప్రసాద లైక్ దట్ దే టేక్ అండ్ దే ప్రూవ్ ఇట్ టు బి ది Sushupti-avastha, deep sleep state. So, and that deep sleep state cannot be for your Brahman. So, he says, Drishtatvad tadavasthavantam jivam shaknoti upasthapayitum. So, only it can be accepted to be the jiva. It is related only to the jiva. Na arthantaram, not with anything else. It is impossible. Connecting it with anything else is impossible. Tatha, sharira vyapashraya శరీర వ్యపాశ్రయస్యేవ జీవస్య శరీర సముత్థానం భవతి. వై వై ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు కనెక్ట్ ఎనీథింగ్ ఎల్స్? బికాస్ వి విల్ ఆన్సర్ దట్ ఆల్సో. తథా బికాస్ శరీర వ్యపాశ్రయస్య ఏవ దట్ విచ్ హ్యాస్ రిలేషన్షిప్ విత్ ది బాడీ సెన్స్ ఆర్గన్ ఎక్సెట్రా జీవస్య విచ్ ఇస్ దట్ జీవ ఓన్లీ దట్ జీవ విచ్ హ్యాస్ రిలేషన్షిప్ విత్ ది బాడీ సెన్స్ ఆర్గన్స్ శరీరాత్ సముత్థానం సంభవతి. దట్ గెట్టింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ దట్ బాడీ సెన్స్ ఆర్గన్ ఇస్ పాసిబుల్. ఓన్లీ దట్ విచ్ ఇస్ అసోసియేటెడ్ క్యాన్ బి డి అసోసియేటెడ్ ఓన్లీ విత్ దట్ ఇస్ రిలేటెడ్ క్యాన్ బి నాన్ రిలేటెడ్ నాట్ దట్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ కెనాట్ బి డిఅసోసియేటెడ్. సో యథ ఆకాశ వ్యపాశ్రయాణం వాయువాదీనాం ఆకాశాత్ సముత్థానం తద్వత్. లైక్ ది స్పేస్ విచ్ ఇస్ రిలేటెడ్ విత్ ది వాయు ఎక్సెట్రా, సో దట్ వాయు ఇస్ డీలిమిటెడ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పార్ట్ ఆఫ్ స్పేస్ టు అనదర్ పార్ట్ ఆఫ్ స్పేస్. దట్ ఫైర్ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పార్ట్ ఆఫ్ స్పేస్ టు అనదర్ పార్ట్ ఆఫ్ స్పేస్. లైక్ దట్ వాట్ ఎవర్ ఇస్ రిలేటెడ్ విత్ దట్ స్పేస్ దట్ క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ద సేమ్ వే ఓన్లీ దట్ విచ్ ఇస్ రిలేటెడ్ విత్ ది బాడీ క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు అనదర్. సో ఇట్ క్యాన్ బి ఓన్లీ జీవ నాట్ యువర్ పరమాత్మ. యథా చ అదృష్టోపి లోకే పరమేశ్వర విషయ ఆకాశబ్దః పరమేశ్వర ధర్మ సమభివ్యాహారాత్ ఆకాశో వై నామ నామ రూపయోర్ నిర్వహిత ఇతి ఏమాదౌ పరమేశ్వర విషయో అభ్యోగతః ఇయం జీవిషయోపి భవిష్యతి. యథా చ అదృష్టోపి లోకే, లైక్ నో దిస్ ఇస్ నాట్ రైట్, యు షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్ లైక్ దట్. ఇఫ్ యు Even think about saying that, stop. Because adrushtopi loke, in the world we have never heard of these kind of ideas that you present. What did I say something like that? Akasha shabdah parameshwara vishaya iti. Parameshwara akasha shabdah, that means akasha parameshwara shabda iti. Akasha shabdah, this akasha, this word is parameshwara vishaya, refers to that paramatma parabrahman. Never heard. But you say so. How? You, to support the statement, you also bring the Shruti. You say, Parameshwara Dharma Samabhivyahara, because it is related with the Parameshwara Dharma. What is that Parameshwara Dharma? Akasho Vai Nama Nama Rupayor Nirvahita Iti. It is called as Akasha. What is that called as Akasha? That which is the one which controls the name and form. That is called as Akasha. Now, iti evamado, in these places, Parameshwara Vishayo Abhyogataha. It is, this Akasha is, the name Akasha is referring to the Paramatma Parabrahman. Therefore, evam jiva vishayo api bhavishyati, in the same way, jiva vishaya also, jiva also can be related with this statement. Therefore, tasmat, itara paramarsha, since the other jiva is also being reminded in the Shruti, Daharosminakasha iti antarakasha ityatra sa jeva jeeva uchyate iti chet. So, in that Daharosminantarakasha, in that Dahara, in that small akasha, that jeeva is what is referred not to Paramatma. So, in that akasha, in that space, jeeva is that which resides, not your Paramatma, Parabrahman. Iti chet, if you say so, na etat evam syat. The Siddhanti comes and says, no, it is not possible to accept it like this. Outright negation. Kasmat, why do you say this? Asambhavat, it is impossible, it is not logical. Why? Nahi jivo buddhyari upadi paricheda abhimani san akashena upamiyate. Jiva, who is limited by buddhi, etc., all these see, Bhagavan Bhashyakara has sense of humor properly. Now that is why he is writing this. Buddhyadi upadhi parichedat. He didn't say just buddhi upadhi parichedadi. No? He didn't bring the adi pada to other parichedas, the paricheda. He says buddhyadi parichedah. Buddhi, etc. If one does not have buddhi, something else. Paricheda may be many, but still here, if this buddhi is not, I don't have buddhi, if you say, okay, something else. So, buddhyadi upadhi, buddhi ityadi upadhyadi paricheda, upadhi paricheda abhimani. So, buddhyadi upadhi paricheda abhimani, son, being the one endowed with this kind of limitations of buddhi etc. Sun, being that akashena upamiyate nacha upamiyate, it cannot be compared. Being a limited one, he cannot be compared. The jiva cannot be compared with the space. Nacha upadhi dharma and upadhi dharman. This is where the Sanskrit. Nacha upadhi dharman abhimanya manasya apahata papmatvadayo dharmaha samthavanti. You should not break it as nacha upadhi dharma anabhimanya manasya. Upadhi dharman abhimanya manasya. One who is accepting the upadhi dharmas, the attributes of the body sense organs, apahata papmatvadayo dharmaha, for him this apahata papa etc., this is devoid of sin. One who is associated, one who is relating himself with the body sense organs, this kind of limitation, for him, no, he is not related with any sin, he is not related with any virtue, this kind of dismissing of attributes, nacha sambhavanti, is not possible. You cannot negate it. Therefore, prapanchitam cha etat prathama sutre. Prapanchitam cha etat, it should be, na? Prapanchitam cha etat prathama sutre. Cha etat, chatat, it is not chatat, it should be cha etat. Cha etat prathama sutre. In the prathama sutra, in the first sutra itself, we have shown this. Atireka ashanka pariharaya atra tu punarupanyastam. See, then the Purapakshi will come and say, hey, if it is already said in the Prathama Sutra, why did Sutrakara explain it here? Sutrakara, why did he present? So, Sutrakara should have had some other idea. You missed it. That should be another problem. Either Sutrakara forgot or something like that, then there is a problem with Sutrakara that you need not comment upon. Or you have a problem, you missed it. Then this bhashya you should not continue. This kind of idea he might bring, so to negate that he says, no, nor me nor Sutrakara, we have not missed it. Atireka ashanka pariharaya, you might have these kind of ideas. Again, it is possible to think like this kind of, so those kind of doubts should be negated once for all. So we are presenting it in Vedanta. This repetition is not a dosha here. Repeating again the same thing is not a dosha. Since the vastu is very difficult to understand, this repetition is accepted. Patishyati cha uparishtat, not just that, even in the later place, it is not over here with this sutra also. In the later sutra also, he will say the same thing. Anyathaschapra marasha. In the 20th sutra, he will present the same idea. Now, tika. Samyak prasidati asmin jivo vishendre sanyoga janitam kalushyam jahati iti shushupti. What's shushupti? Shushupti is given this name samprasada. Samprasada means samyak prasidati asmin jiva. In this, the jiva experiences the bliss. He is happy. He is satisfied. So, he is satisfied. He is happy means vishendriya sanyoga janitam kalushyam jahati iti. He is not associated with, he destroys, he burns off, means he is not associated with any of the experiences which one gains through the body sense organ. So, that kind of state which is devoid of the experience of body sense organ, see, he is devoid of the experience of body sense organs, but still he is experiencing the happiness. He comes and says, I slept very peacefully, I experienced happiness. So, this experience shows there was some experience. There is a seer, there was an experience. But this experience is not through the body or sense organs. That is what he proves. Samprasado, that is what the Shruti proves. Samprasado jivasya avasthavedaha na brahmanaha. And this samprasada can be only a state of the jiva, not of the brahman. Tata sharira samutsanapi sharira ashrayasya jivasya natu ashrayasya anashrayasya brahmanaha. So, therefore, it can be related only to the jiva. We know Sushupti is related only to the jiva, only sleeps, jiva only wakes up, etc. So, it can be that since it is only related to the jiva, the Sharira Uttanam, leaving this body sense organ complex, is also performed only by the jiva, can also be performed only by the jiva, it cannot exist for the Brahman. So, tasmad, therefore, yatha puroktaihi vakya sheshagataihi lingaihi brahma avagamyate daharakashaha evam vakya sheshagatabhyam eva samprasadad samutsanabhyam daharakasho jivaha kasmanna avagamyate. So, he is presenting this doubt. Tasmad, therefore, yatha puroktaihi vakya sheshagataihi lingaihi. In the previous place, sir, you said the vakya get asyaman asmin upalabdhe in the previous linga lingam cha tatha hi drishtam lingam cha. He said lingam cha. Lingam means the pointers from the sutra. Pointers, what are the pointers? The vakya sesha. Because of the support from the vakya sesha, you accept it to be Brahman. Avagamyate daharakasha to be Brahman. You accepted the daharakasha to be Brahman because the later statement, it supports that idea only. Then only then, if you accept it to be Brahman only, then the vakya will be in sync. Otherwise, there will be a problem. Therefore, evam, in the same way, vakyasheshakatabhyam eva lingabhyam. Meaning, the same lingas, vakyashesha gata lingas itself, the pointers which are stated in the later statements, the points which are presented in the later statements with reference to those points itself, samprasadat samutthanabhyam, that samprasadam, and from that it leaves. These ideas also for the dharakasha jivaha kasmatna avagamyate, for this dharakasha, from this dharakasha, the dharakasha leaves. So why not accept this dharakasha to be jiva? Because jiva can only leave this body sense organ complex, not your Brahman. Iti tasmat nasti vinigamane vinigamaneti shankya shankaryaha shankartha, it is vinigamaneti shankartha. Therefore, you cannot understand, you cannot fix these kind of things like whatever you want. This is the idea of the Shruti. This is the idea of the Purvapakshi. For that Siddhanti says na sambhavat. No, what you say is not possible. Why? It is not logical, it is not a problem. Why? Samprasada samutsanabhyam hi jiva paramarsho na jiva paratha kintu tadiya tatvika rupa brahma bhava paraha. Very good, you understood something, but you didn't understand it properly. What did I not understand properly and understood thing is samprasada and samuttana. Samprasada is a state of jiva, and from that the travel is also for jiva. It is not to prove the existence of jiva. Then what? Ask. I tell you. Kintu tadiya tatvika rupa brahma bhava paraha, its nature, the jiva's nature, the jiva's essence, that Brahman, to prove that Brahman. Nowhere the Shruti is interested in discussing about the jiva. There is nowhere the Shruti is interested in discussing about the jiva or existence of the jiva. Because this karya karna sanghata, they will bring this and they say, from this cause only you can go to the effect. Whatever exists in the cause does not exist in the effect. Therefore, all these ideas also will be dropped when you go to that effect. Through this only you can go to that. These are all absurd ideas, useless ideas. Because we are nowhere interested in discussing. Shastra very clear. In Mandukya Upanishad Karika, before entering the Karika himself, Bhashikara makes it very clear. We are not interested in discussing this anatma. Otherwise, you will start asking. I understood all atma. What is anatma? So, we are not interested in discussing this anatma. So, that is what he proves again. Tathacha yesha paramarusho. That is why this reference is saying. This reference is also for Brahmana evaiti. is also for that param, that reference to that jiva state is not to reprove that jiva, but also that is also for proving the Brahman only. Iti na samprasada samutthane jivalingam. So therefore it cannot be accepted to be the jiva, pointers to the jiva. Samprasada and samutthana cannot be accepted to be pointers to the jiva. Apitu brahmana eva tadarthyad iti agre vakshyate. So but it is one, then what is it? It is only to prove the Brahman, because this whole topic, tadarthyat means this whole topic, the meaning is only to prove that Brahman. So this is also to prove that Brahman. Akasha upamanadayastu brahma abhyavicharinascha brahma parascha iti asti vinigamana ityartha. And there is a vinigamana, there is a continuity, there is a sink. How? When if you accept the Dharakasha to be Paramatma, there is a sink, there is a continuity. Like this Akasha Upamana, the example that it is all pervading, etc. This can be without any failing, it can be existing in Paramartha Brahman, this Paramartha Satya, truth. So, it is logical. Dharakasham eva prakritya upakhyayate.
2: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Divine Discourse. In this, you are about to listen Highlights of Upanishads. The title is Prashna Upanishads, presented by Swami Jyotir Mayananda. Thank you. Om Namah Shivaya.
3: Now, our revered Guru, Sri Swami Jyotir Mayananji, lecturing this evening on Highlights of the Upanishads, presently lecturing on Prashna Upanishad, Pujyatman Sri Swami Jyotir Mayananji.
4: Om Bhadram Karane Bhishnuyama Deva Bhadram Pashyemaksh Iryajatra Sthirairangaihe Sushtuvagam Sastanu Vihvyashema Devahitam Yadayuhu Swastina Indro Vriddhashrava Swastina Pusha Vishwaveda Swastina Starksho Arishtanemi Swastino Brihaspatir Dadhatu. Om Shanti Shanti Shanti. We are in Prashna Upanishad, the second question. As you recall, disciples have come before a great guru, and one by one they are asking questions. First question related to prana and rayi, spirit and matter. And the second question relates to who is the greatest in human personality. Allegorically, human personality is sustained by many aspects of God. Your mind, intellect, senses, the five elements, all that go to form your basic personality, they are described as gods. Why are they gods? Because the source of all is Brahman, the Absolute. Now the question, who is the greatest? And to this sage has replied, he gave a parable that once there was a discussion among the gods. That's why people can't rest. The gods start discussing. Who among us is the greatest? Ego said, I am the greatest. Intellect said, I am. Senses became senseless. They went started bragging. Hands and feet, they said, without us, how can we work? So many things within your personality are great. But who is the greatest? To this question, prana began to depart from the body. This was to be resolved by, if they were to depart from the body, and whosoever, the departure of whosoever affects the body most, that will be the greatest. So, mind departed, and the person remains, looked like crazy. but the body existed. Ego departed and the body existed. Intellect departed and the body existed. The eyes said goodbye for a while and then returned. The eyes become sometimes blurred, you see. One by one they created the experiment

సత్యమోపమం పర్ణాంబరా భూషమాస్తేన మంజ్యక్షరమక్షరోక్షిధర్మతీరాంగోక్షిస్తూరిమ్మాధ్యై అస్మాదిస్తోమం సంహీనో విరసన్నత సత్యీనాగా

సఖ్యాభం చతూరిం పర్వతే స్థామద్రోహవాచం మతిభిశ్వవిష్టం కవీమ ఇంద్రమశ్చరాజ పూర్వీరస్ సర్వదః పురుషో.

భిక్షోనరోమదేవేషాయ్యాద్వంశిషేషిషద్వారరిష్యన్ సద్యస్కిన్వతే మఘవన్నభిక్షోనరశ్చం సంయుక్తా శేతే హలే.

ఇచ్చన్నేషరం సద్గైరణి అత్రోరవన్మతరణాస్తూరీజ్యం ఇచ్చాచంద్రమనసోగృహే పాదవక్షాదీమహం నవస్త్రమృతస్పృశం సింద్రాత్మీతందం మదే హనుత్వారోదీభే క్షేమానమదేనాయ్యుహాష్టం నోజనసాదే అవేపర సోమవిందోమృతం హింద్రామపద్భిపరివాదో దహీవృధా పదస్పాషం దాభార.

అయమూసే సమాదతి కపోతాదివగద్భాజిమ్ పచత్పక్షిన్నవోహసే సోహక్రం రాహాధానాం పతే గిర్వాహో వీరదశ్చరే శ్రీభూయస్తు సూదృతాః

విచక్షణం అయుక్తరప్తంధువస్తోరోదస్యనత్యాభిజాతిష్పయుక్తి హరిత్వచ్చరాజిరక్షిరాచరణ్యవా అభిరక్తన్నధేణవా సాహరిషంతి

అభివత్సన్నర్పదేందీర్ఘిన్నామహే యుక్షం రుదానం తదేషేషాభృతం జీర్ణ భూర్భోదేశం సుమృందం వాజం.

ఆరగవ సదస్వంతరతయంతదేవతరేత్రోహతే సదాంద్రవంద్రదస్వత ఆగరవ

పవిత్రస్వృత్రహన్వైతారసతే స్వరం జిత్వాసేన రోపసోరేకముఖినా కదా స్వతంత్రేషాణవోషాయంద్రస్వబ్ధీలవంశ కన్వేక్షిడద్వాజంగిరంగరోగంశవన్విచరేమోంతమహే కయీందేరుదేరదాంగద్వయోదే అయ్య పురోహిరక్షోజామందానశ్చిత్యంధయత ప్రతరాభిభూతరం ప్రజోస్త క్షురింద్రం గజయనశ్చ రాజసే.

సర్పదిం యదీరిం వృదేరౌరసోజనసాసమూచిభిః శ్రేమన్నమంత్రీకక్షేదావేగం విప్రాభిస్వరాః స్ఫురీతయో అద్రుహోషిఖన్నేతరస్థిరస్సమృత్వీర్మగవారముగ్రం సత్రాధారమప్రకృష్కృతంశమాహంసి సంహిక్రోతిర్భిరాజయజ్ఞిరోవర్తత్రాజేనో విశ్వాసాహృణోతు మజ్జీ కాయుందర ఆధారస్వర్వ అసూరేభ్య స్తోతారవిన్మఘవన్నశ్చ

తమిన్ మహత్సాజుమే హవామహే సమాదేషు ప్రణోమిషద్ హరిమీరేన్యో విభూరీ పరాదరతి

ృష్ణవర్ధమేంద్రోక్షాగరవత్ పయంగ్రాకావంతా గోరవృత్తవర్హిణ

కరాసం దేశానలోకాయుందీరపంసర ఖండేష్టమాషత్మాయమ్మగవంతరిక్షోమంతమీమే స్వాయందరిమోజం విశ్వేంద్రస్ భక్షత సౌర్యాదేమానమోజ ప్రతిభాగం నలీభిమ అనర్షరాజిం వసుదాముపస్సు భద్రాయింద్రశ్చరాదరా సోమశ్చామం విధతో నరో రజిమనో దానాయ చోదయం.

ీకోటోవాగదంతోరసాహారివ సన్మాయివ హృదయస్కూర్యాయివ విశ్వమిద్ధీతమాదో ఇంద్రం స్తోమేర్మహయం దాయవ ప్రియమే ధారోస్వరన్ కుజింద్రోరణం నిద్యునా శయింద్రో హరీవాన్నదభందిరం రిపోక్షం దాతి భోగి సందర్వసర్వం దులేతం గుపేషం దాతిష్వా పూర్ణేష్ఠన ప్రదీతరస్ నవమే సంయరింద్రే కర్మణా భువ.

ఇంద్రమేర్భిష్టర్విషమాజ్జావస్వర్మిత్రాణిఘ్నసే ఇంద్రైత్రాశ్రవ్యాయముత్వామోరంగోమశ్చే చిత్రం భర్వామహే ఉపత్వాకర్మన్ నోతలే సలోజుభో భ్రష్టమిషత్.

శీషాష్కృతయుందో అంగా కదామత్తరమరాఘతం పదా క్షుంపరమివస్ఫురత్ కదారశ్వశ్రవద్భిరీంద్రో అంగా చెద్భ్యాహుతీ ఉగ్రం తత్పచ్చేషవరింద్రో అంగా హయీంద్రసోమపాతమదశ్రమిక్షరచేతరీ హేనాహం దిల్యాణం తమీమహే హేనాకశక్మయమేవేనాద్రమాణీ పాతమీమహే హేణ సింధు అహీరవ ప్రచోదయా పంథానామృతమేతమీమహే శేంద్రోగిత్రిజస్తాజిత్యేష్కృషపతిర్జిన అభిషత్యోమపా ఉభయోదీ చిందాంబ

హర్యోగయమ్మానం విదాసుతేవానౌనముస్తు హి వైరస్తం వృత్తానందం.

దుష్కరం ధృతాయరం అగ్నిహోదారం మన్యేడాస్వం సమ్మసుం సోనుం సహరతో జాతవేదసం విస్ప్రన్న జాతవేదసం శవోద్వయాస్వద్భవో దేవో దేవాఖ్యా కృపా ఘృతస్య విభ్రాక్షిమనోహస్య శోచితా దుఃఖానస్య రక్షిషా యజ్ఞైస్తమిష్ణా పృషదేర్నిర్యామన్ సద్భాసో అంజిత ప్రియామృత ఆసజ్ఞా బర్హిర్భారతస్య సోనరః స్తోత్రాగా సోమం దివసా దివోనరః

శుభ్యం హృదోనాభ్యమాణాదోపత్తిమోర్వూతమిదం భూదేశే దృహంజో నామే అధ్వర్యత్రేతం సౌమ్యం మధుగోత్రాక్షిరీ స్వరూపగత్రమోదరే సుదృఢాహారివోదుహే శుభోపదింజవిజ్యే ఉపరణస్తమోమ్యోమవాస్తి రోదాయం దేవతో మదా.

తస్మాయుంద్రాయ గాయతేంద్రమే ప్రజాయత తాయ గోరవాసీరాణం వారయా ఇంద్రం గోమే సోగాభూవత్సరాజే సగుణం క్రమద్వాజేరాసనా యస్యేన బిందతే హరీ సమత్సుఖత్రయన తస్మాయింద్రాయ గాయత సుతరాంగే సుతాదిపే సుతరోయంతి శీతలే సోమా సౌరభ్యాశిర సంసుతస్య శీతలే సద్యోర్ధ్వరాజాయ్యాయ సుభ్రతో ఆత్మా విషంపాదవ సోమా ఇంద్రగిరణ.

హస్మభ్యర్హన్నరస్కృతః సుందేరుత్తరే స్తోమ ఇంద్రస్య వజ్రిణాః కవిందయస్కృతం ఏకశ్చరీరాజ్యేంద్రస్పంచక్షిరీరాజం నిజరగుష్టిహత్యారుణామహే సోదా సోదా వజ్రం ఘనాదీమహి శ్రేణ యుధిస్పృశా వయం దూరే

ఇంద్రిమక్షందో విశ్వేమే మహాజరాయ మందిరే శక్తి విశ్వాదేర్విశ్వదర్శనే అభిగ్రమింద్రిరస్త అజోషాషం పతి.

యశస్వరః సంగోమరిందమాజావగస్తే పృథుశవో బృహదే విశ్వాయుద్ధే చక్షీణం హస్తేదే విశ్వో బృహద్యుమ్నం సహస్రకారణం ఇంద్రకారీర్షాః సహోరిందం వసోపజంగేర్భిర్వృణంత రిగ్మిదం సోమజంతారమూసయే ఉదయ రూపే వ్యోకసే బృహద్ బృహతయే దీ